ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 4వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో నిలయంలో. సమయం 5:59 నిమిషాలు దాటి 50 సెకండ్లు అవుతుంది. 6:00 హిందీలో వార్తా ముఖ్యాంశాలు, తదుపరి 6:05 ఆంగ్లంలో వార్తా ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఉదయించే సూర్యుని బంగారు కిరణాలు భూమిని తాకుతుండగా, పక్షుల మధుర గానాలు ప్రకృతిని మేల్కొల్పుతుండగా, ఈ అందమైన ఉదయాన్ని మనం భక్తి కృతజ్ఞతలతో ఆహ్వానిద్దాము. మరి ప్రతి సూర్యోదయం భగవంతుడు మనకు ఇచ్చిన ఒక కొత్త వరం, కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త ఆనందాలను తీసుకొచ్చి ఈ పవిత్రమైన ఉదయానికి మనం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి నిలయంలో సమయం 6:12 దాటి 30 సెకండ్లు అవుతుంది. మీరు వింటున్నారు వందనం, నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి వందనంలో క్షేత్ర దర్శిని గురించి మాట్లాడుకోబోతున్నాము. ఏ క్షేత్రం గురించి మాట్లాడుకుందామా అన్నది ఈ గీతం తర్వాత తెలుసుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఆ చిన్ని కృష్ణుడి సుప్రభాతాన్ని మీరు విన్నారు కదా, ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది మనం ఎవరి పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాము అని. ఆ చిన్ని కృష్ణుడి పేరు వినగానే మన మనస్సులో ఒక ప్రత్యేకమైన ఆనందము, ఒక దివ్యమైన ప్రశాంతత కలుగుతుంది. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ తన లీలలతో పవిత్రం చేసిన బృందావనంలో వెలసిన ఒక అందమైన పుణ్యక్షేత్రం గురించి ఈరోజు మాట్లాడుకుందాము. భక్తుల హృదయాలను దోచుకున్న ఆ మురళీగణుడు, ఆ వేణుమాధవుడు త్రిభంగిమలో దర్శనం ఇచ్చే శ్రీ బంకే బిహారీ ఆలయం గురించి మాట్లాడుకుందాం. మరి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ఆలయం యొక్క చరిత్ర ఎందుకు అంత విశిష్టమైనది? ఎందుకు అక్కడ స్వాముల వారు త్రిభంగిమలో ఉంటారు? వీటన్నింటి గురించి మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6:25 దాటి 35 సెకండ్లు అవుతుంది. మరి మనం మాట్లాడుకుంటున్నాము శ్రీ బాంకీ బిహారీ ఆలయం, అంటే బృందావనం అన్నమాట. బృందావనంలోని శ్రీ బాంకీ బిహారీ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన శ్రీకృష్ణుడి యొక్క క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. యమునా నది తీరంలో ఉన్న ఈ బృందావన క్షేత్రంలో శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని మరియు కౌమారంలో చేసిన లీలలన్నీ ఇక్కడే జరిగాయి అని ఇదొక పవిత్రమైన పుణ్యక్షేత్ర స్థలంగా భావించబడుతుందన్నమాట. మరి 16వ శతాబ్దానికి చెందిన భక్తి ఉద్యమ ప్రముఖ సంత్ స్వామి హరిదాస్ గారు ఈ నిధివనంలో ఒక తీవ్రమైన తపస్సు చేశారన్నమాట. మరి ఆయన తపస్సు తీవ్రంగా చాలా కఠోరమైన తపస్సు చేయడం వల్ల ఆయన భక్తికి శ్రీ రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారని మనకు ఒక పురాణ కథనం ఉందన్నమాట. మరి దాని తరువాత ఏం జరిగింది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ఈ గీతాన్ని అయితే విందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం మాట్లాడుకుంటున్నాం శ్రీ బాంకి బిహారీ ఆలయం గురించి. ఆ ఆలయంలో అంటే స్వామి హరిదాసు గారు నిధివనంలో తీవ్రమైన తపస్సు చేయడం వల్ల రాధాకృష్ణులు ప్రత్యక్షమవుతారు. మరి ప్రత్యక్షమైతే ఆయన ఏం కోరారు? భక్తుల యొక్క కోరిక మేరకు ఒకే విగ్రహ రూపంలో దర్శనమిచ్చారనమాట. అంటే రాధ మరియు కృష్ణులు ఇద్దరు ఒకే విగ్రహంలో అక్కడ ఉండడం చాలా చాలా విశేషమైన విశిష్టత కలిగి ఉందన్నమాట. అయితే ఈ విగ్రహం ఇప్పటికీ కూడా స్వామివారు అక్కడ పూర్తిగా పూజలు అందుకుంటూ ఉంటారు. మరి బాంకీ బిహారీ అనే పేరుకి అంటే అంత డిఫరెంట్ నేమ్ ఎందుకుంది ఆ క్షేత్రానికి అని అంటే, బాంకీ అంటే మూడు చోట్ల వంగి ఉన్న భంగిమ, త్రిభంగిమ అంటే స్వామివారు ఉండే భంగిమ ఉంటుంది కదా, దాని ప్రకారంగా ఆ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందనమాట. ఇక బిహారీ అనంటే విహరించేవాడు, ఆనందంగా క్రీడించేవారనమాట. స్వామివారు చెప్పాను కదా, ఆయన యొక్క బాల్యము కౌమార దశలో ఆయన చిన్నప్పుడు చేసిన లీలలన్నీ అదే ప్రదేశంలో జరిగాయట. అంటే త్రిభంగిమలో నిలబడి ఉండి భక్తులకు ఆనందాన్ని పంచే శ్రీకృష్ణుల వారనమాట అర్థం. మరి ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి, అక్కడ జరిగే విశేషమైన పూజలు, ప్రధాన ఉత్సవాలు ఏంటి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఈ గీతం అయితే విందాం.

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి నిలయంలో సమయం 6:48 దాటి 10 సెకండ్లు అవుతుంది. మనం మాట్లాడుకుంటున్నాము శ్రీ బాంకే బిహారీ ఆలయం బృందావనం అన్నమాట. మరి ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. అక్కడ కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఏంటి అంటే ఆ ఆలయంలో గంటలు కానీ శంఖానాదం ఇలాంటివన్నీ ఎలాంటి ధ్వనులు వినిపించవట, ప్రశాంతంగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ దర్శనం అనేది కూడా కాస్త వింతగా ఉంటుందన్నమాట. ఏంటి అని అంటే స్వామివారి ముందు ఒక తెర ఉంటుంది. ఆ తెరను ప్రతి కొద్ది నిమిషాలకు ఒకసారి మూసి మళ్ళీ తెరుస్తూ ఉంటారట. అంటే కాసేపు మూయడం, కాసేపు తెరవడం ఇలాంటివన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే స్వామివారి యొక్క దివ్య రూపంలో భక్తులు పూర్తిగా లీనమై పోతారట. అంటే ఆ స్వామివారు అక్కడ అంత మనకు అంత అందంగా మనం మంత్రముగ్ధులయ్యేలా అక్కడ మనకు దర్శనమిస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళు భక్తులు అలానే ఉండిపోకుండా ఉండేందుకు ఈ ఆనవాయితీ ఉందట, అక్కడ ఇలా పాటిస్తారట. అంతేకాకుండా మనము ప్రతి ఒక్క చోట స్వామివారికి అంటే ఏ క్షేత్రంలోనైనా ఏ దేవాలయంలోనైనా హారతి ఇవ్వడము అనేది సాంప్రదాయం చాలా ప్లేస్లలో ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మాత్రం ప్రతిరోజు మంగళహారతి అనేది జరగదట. సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఈ మంగళహారతిని నిర్వహిస్తారు. ఇక స్వామివారికి పూజలు ఇవన్నీ నార్మల్గానే జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవాలు ఏంటి అని అంటే మనకు తెలిసిందే, కృష్ణలో అంటే శ్రీకృష్ణాష్టమి అన్నమాట. శ్రీకృష్ణాష్టమి, రాధాష్టమి, హోళీ ఉత్సవాలు, జులాన్ యాత్ర, శరత్ పౌర్ణమి ఇలాంటి సమయాల్లో అక్కడ ఆలయాన్ని పూలతో దీపాలతో చాలా చాలా అద్భుతంగా అలంకరిస్తారట. అంటే చూడడానికి రెండు కన్నులు కూడా సరిపోవు అంతలా ఆ ఆలయాన్ని అలంకరిస్తారట. మరి ఇంకా మాట్లాడుకుందాం ఈ ఆలయం గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు వందనం. వందనంలో మనం బాంకీ బీహారీ పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాము. మరి ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉందన్నమాట. ఏంటి అని అంటే, ఎవరైతే అంటే హరిదాసుల వారు అక్కడ, స్వామి హరిదాసుల వారు అక్కడ తపస్సు చేశారు అని చెప్పాను కదా, ఆ ఆలయానికి సమీపంలో ఉన్న ఈ నిధివాన్ వనంలో అంటే ఆ పవిత్రమైన ప్రదేశంలో రాత్రిపూట శ్రీకృష్ణుల వారు రాధాదేవితో కలిసి రాసలీ నిర్వహిస్తారని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. అందువల్ల సాయంత్రం అవ్వగానే ఆ ప్రదేశానికి, ఆ చుట్టుపక్కలకి ఎవరిని వెళ్ళనీయకుండా అక్కడ అడ్డుపడతారట. ఎందుకు అంటే అక్కడ శ్రీకృష్ణుల వారు, రాధవారు అక్కడికి విచ్చేస్తారని. మరి ఇది ఈ ఆలయం యొక్క విశేషం. మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. కాబట్టి వీలైనప్పుడు ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించడం మనకు, మన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇది ఇస్తుందన్నమాట. ఇది ఇవాల్టి వందనంలో క్షేత్రదర్శిని. మరి వీటిని ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం. ముత్తుగారి యశోద పాట వినకుండా ఆ కృష్ణుడి యొక్క లీలలను మనము ఎలా మర్చిపోతాము కదా, వినేద్దాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. ನೀವು ವಿಂತುನಾರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ, ರೈನ್ಬೋತೋ జీవితం రంగులమయ మరి మనం వచ్చేసాము వందనంలో 7 to 10. మీకోసం నేను బోలెడని విషయాలు, విశేషాలు, మాటలు, ముచ్చట్లు, పాటలు, చాలా చాలా ఫన్ తీసుకొచ్చేసాను అన్నమాట. ఎస్, మరి ఒక చిన్న పలకరింపు మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తుందట, అంతేకాకుండా అపరిచితులను స్నేహితులుగా మారుస్తుంది, ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అయితేనేమో ప్రేమను పెంచుతుంది. మనం వర్క్ ప్లేస్లో ఉంటాం కదా, అక్కడ ఈ మాట చెప్పినట్లయితే స్నేహపూర్వకమైన వాతావరణాన్ని పెంచుతుందట. మరి ఆ మాట ఏంటి, దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఎస్, మరి మీకు ఆ వర్డ్ ఏంటో తెలిసినట్టయితే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే మీకు ఫోన్ నెంబర్ కావాలి కదా, 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎస్, మరొక్కసారి చెప్పేస్తుంది మీ అందరికీ గుడ్ మార్నింగ్ అనేసి. ఎస్, మరి వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి స్టూడియోలో సమయం 7:21 దాటి 15 సెకండ్లు అవుతుంది. మరి మనం మాట్లాడుకోవాలి అని అనుకున్నాము ఒక వర్డ్ గురించి. ఆ వర్డ్ కనుక మనం వాళ్ళకి చెప్పినట్లయితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో నేను చెప్పాను కదా, అది ఆలస్యం చేయకుండా చెప్పేస్తాను. మనకు ఆల్రెడీ గుడ్ మార్నింగ్ మెసేజెస్ కూడా వచ్చాయి. నేను చెప్పేది కూడా మన గుడ్ మార్నింగ్ గురించి అన్నమాట. ఎస్, మరి గుడ్ మార్నింగ్ అంటే వినడానికి మనం చూడడానికి చిన్న పదమే, కానీ చాలా చాలా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయట. ఇలా పలకరించడం ద్వారా మీ రోజు మంచిగా గడవాలి, మీకు ఆనందం కలగాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి అనే భావనని తెలుపుతుందట. మరి ఈ గుడ్ మార్నింగ్ గురించి కొన్ని విషయాలు అయితే నేను చెప్పేస్తాను. సో అంటే మనము డేని ప్రశాంతంగా ప్రారంభించినా కూడా కొంతమంది ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. అంటే ఈ గుడ్ మార్నింగ్ విషయంలో చాలా చాలా ఉన్నాయన్నమాట. అంటే కొన్ని పరిశోధనలు కూడా దీనిపైన రీసెర్చ్ చేసి చెప్పారట. చాలా ప్లేసెస్లో, అంటే ప్రపంచంలో చాలా ప్లేసెస్లో డిఫరెంట్గా విష్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ చిన్న పలకరింపుతో మనము పలకరించినప్పుడు ఎదుటి వాళ్ళు మనసులో కూడా ఒక సానుకూలమైన శక్తి అనేది వస్తుంది. అంతేకాకుండా వాళ్ళ

0: లోకంలో గుడ్ మార్నింగ్ అని చెప్పినప్పుడు తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు వస్తుంది కదా, అది ఆ క్షణాన్ని కానీ ఆ డేని కానీ చేంజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అంతేకాకుండా ఈ గుడ్ మార్నింగ్ అనే నిజంగా అంటే ఈ గుడ్ మార్నింగ్ ప్రతిరోజు ఒక చిన్న మాటలో దాగి ఉన్న గొప్ప మాయా అనే చెప్పాలన్నమాట. ఎస్, గుడ్ మార్నింగ్ గురించి ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మన అంటే శంకర్ మహాదేవన్ గారు దివ్య పాడిన గుడ్ మార్నింగ్ హైదరాబాద్ సాంగ్ అయితే వినేద్దాం.
1: గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్.

ಎಸ್, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಹೈದ್ರಾಬಾದ್ ಅಂತೂ ಸೂಪರ್ ಟ್ರ್ಯಾಕ್ ಐತೆ ವಿನ್ನರ್ ಕದಾ. ಎಸ್ మరి గుడ్ మార్నింగ్ అని పలకరించడం ద్వారా చెప్పాను కదా, మన రోజు బాగుండాలని, మనుషుల మధ్య దూరాలని తగ్గిస్తుంది. ఎవరో ఒకరు చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అంటే మన మనస్సు కూడా తేలికగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మంచి మాటలు మన ఆలోచనలపైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయట. కొన్ని పరిశోధనలు కూడా చేశారు, మన డేని అంటే హ్యాపీగా మంచి మంచి భావాలతో మంచి మాటలు విని మంచి వ్యక్తులతో ఎక్కువ ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంగా గడిపినట్లయితే ఆ డే అనేది చాలా చాలా సాఫీగా జరుగుతుందట. మరి ఇది గౌరవానికి కూడా ఒక ప్రతీక అని చెప్పాలి. గుడ్ మార్నింగ్ అనేది ఎదుటి వారిని మనం గుర్తిస్తున్నామో లేకపోతే వాళ్ళ ఉనికిని మనం గౌరవిస్తున్నామో అని చెప్పే మర్యాదపూర్వకమైన పలకరింపు ఈ గుడ్ మార్నింగ్ అన్నమాట. ఎస్, చెప్పాను కదా భాషలు వేరైనా భావం మాత్రం ఒక్కటే ఉంటుంది. సో మన డే అనేది మంచిగా అవ్వాలి అని అనుకుంటే మనం ప్రతి ఒక్కళ్ళకి గుడ్ మార్నింగ్ అని మనస్ఫూర్తిగా విష్ చేసినట్లయితే జస్ట్ ఆ రెండు పదాలు వారి యొక్క రోజును మాత్రమే కాదు వాళ్ళ యొక్క మనస్సును కూడా హ్యాపీగా ఉంచుతుందన్నమాట. సో గుడ్ మార్నింగ్ అనేది ఒక పలకరింపు కానే కాదు, ఒక మంచి రోజు కోసం మనం ఇచ్చే మొదటి బహుమతి అన్నమాట మన ఎదుటి వాళ్ళకి. కాబట్టి గుడ్ మార్నింగ్ అని పలకరించడం చాలా చాలా చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మంచి పలకరింపు అని అంటే శుభోదయం అని అందరికీ చెప్పాలన్నమాట. వాళ్ళని చూడగానే శుభోదయం అని ఒక చిన్న స్మైల్తో పలకరించినట్లయితే తెలియని ఉత్సాహము, ఒక మంచి భావన కలుగుతుంది. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ka-chum, boom, boom, ba, ka-chum, boom, ba, ka-chum, boom, boom, ba, ka-chum.
1: ఆ బ్రహ్మదేవుడు కొంప ముంచినవరు ఎంత గొప్ప సొగసురు ఆడదాచినవరు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా.

ಎಸ್, ಮರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಮೂವಿ ನುಂಚಿ ಎಸ್ ಪಿ బాలుగారు అండ్ చిత్రమ్మ గారు పాడిన సూపర్ సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మన మార్నింగ్ రొటీన్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలుసు, ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాము. మరి ఉదయం నిద్ర లేచిన తరువాత మన డే స్టార్ట్ అవుతుంది కదా, ఆ ఫస్ట్ 30 మినిట్స్ కానీ లేకపోతే మన ఇష్టం అనమాట 40 మినిట్స్, 1 అవర్, ఒక 20 మినిట్స్, ఆ టైం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు నిపుణులు. ఎందుకు అని అంటే ఆ టైంలో మన మనస్సు అనేది చాలా ప్రశాంతంగా చాలా కామ్గా ఉంటుందన్నమాట. సో ఆ టైంని మనం ఎలా ఉపయోగించుకుంటామో దానిపైనే మన డే అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనం నిద్రలు ఇవ్వగానే హడావిడి హడావిడిగా కంగారు కంగారుగా ఉన్నట్లయితే డే కూడా అలానే ఉంటుంది. సో అలా కాకుండా మనకు పనులు ఉండడం సహజం, కాకపోతే ఆ నిద్రలేచే సమయం ఉంటుంది కదా, అది కాస్త అంటే ఇంకా హరీగా వెళ్ళేది ఉందంటే ఒక కాస్త ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ లేచి ఒక 10 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలన్నమాట. కొంతమందికి నిద్రలు ఇవ్వగానే మ్యూజిక్ వినడం అలవాటు ఉంటుంది, ఇంకొంతమంది రెడీ అయిపోయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నిద్ర లేచి వాళ్ళ రొటీన్ చేసేసుకొని షూస్ వేసుకొని వాకింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకొంతమంది ప్రేయర్ చేస్తూ ఉంటారు కాసేపు కూర్చొని ప్రేయర్ చేయడము, ఇలా ఏదో ఒకటి అంటే అది మన మనస్సుకు ఆనందాన్ని ఇవ్వాలన్నమాట. సో ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి, ఈ టాపిక్ గురించి ఒక క్యూట్ సాంగ్ అయితే వినేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా.

ఎస్ మరి మన డే మొదటగా మనం చేసే పనుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కొంతమంది అలారం మోగగానే వెంటనే లేస్తారు, లేదంటే ఇంకొంతమంది అబ్బా ఇంకాసేపు పడుకుందాం ఇంకాసేపు పడుకుందాం అని అంటూ ఉంటారు. మరి ఈ అలవాటు కూడా అస్సలు మంచిది కాదట. అంతేకాకుండా కొంతమందికి ఒక కప్పు టీ లేదా కాఫీ తాగితేనే వాళ్ళ డే అనేది స్టార్ట్ అవుతుంది. చెప్పాను కదా కొంతమందికి నడక అలవాటు ఉంటుంది, ఇంకొంతమందికి ఇలా అలవాటు ఉంటుంది అనమాట. సో ఏదైనా సరే ఉదయం లేచిన తర్వాత మార్నింగ్ టైం ఉంటుంది కదా, ఆ టైంని మన కోసం కేటాయించుకోవడం, ఆ టైంలో మంచి ఆలోచనలు తెచ్చుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం, మనకిష్టమైన పనులన్నీ చేసినట్లయితే గనక రోజంతా ఉత్సాహంగా చాలా హ్యాపీగా గడిపేస్తామట. మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఆ టైం ఉంటుంది కదా, ఆ టైంని మన కోసం మనం కేటాయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ మార్నింగ్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అంతేకాకుండా ఇలా ఒక రొటీన్ గనక అలవాటు చేసుకున్నట్లయితే అది మనకు క్రమశిక్షణను నేర్పుతుంది. మరి క్రమశిక్షణ ఉన్న చోటే విజయం ఉంటుంది కదా. సో నిద్ర లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగడమో లేకపోతే ఏదైనా కొంచెం మెడిటేషన్ చేసుకోవడమో, ఇలా చిన్న చిన్న అలవాట్లు మన శరీరం యొక్క ఆరోగ్యం

ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయట. కాబట్టి మన డేలో ఒక మార్నింగ్ రొటీన్ అనేది చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం? ఒక రొటీన్ అయితే అలవాటు చేసుకుందాము కదా. ఒక సూపర్ ట్రాక్ అయితే విందాము, ట్రాక్ తర్వాత చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన

0: ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సిఎస్బి బాలగారు చిత్రమ్మ పాడిన సూపర్ సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మరి మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో స్టూడియో క్లాక్ లో సమయం 7:57 దాటి 57 సెకండ్లు అవుతుంది. 8 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం మళ్ళీ మనం అయితే మాట్లాడుకుందాము. సో సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ట్రాక్ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాదాపు నెల రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుంది. బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఇళ్లకొచ్చి ఓటర్ వివరాలు సేకరిస్తారు. సర్వేలో భాగంగా అధికారులు ఓటర్లకు కొత్త పారాలు అందిస్తారు. పాత ఓటర్ జాబితాతో పాటుగా 2002 ఓటర్ జాబితా ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ నిర్వహిస్తారు. సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్, దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైనదని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సియోల్లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపించారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిరికేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారస్ లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ధ 4 రకాల మామిడి పండ్లు చేర్చారు. తుంగభద్ర నుంచి రాష్ట్రానికి రావలసిన నికర వాటా జలాల వినియోగానికి భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ జలసౌదాలో తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ కార్యక్రమాలపై వార్షిక నివేదిక అందించారు. అనంతరం గవర్నర్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమానికి తీసుకుంటున్న కార్యక్రమాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం

హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ HAIR న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9. సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి ఒక పక్కనేమో బ్యాక్ టు స్కూల్, ఇంకో పక్కనేమో బ్రేక్ఫాస్ట్ టైమ్. ఈ టైం అనేది ఉంటుంది కదా, చాలా చాలా చాలా హడావిడి పెట్టేస్తుంది అందరినీ, అది కూడా ప్లాన్ చేసుకోకపోతే. మరి ప్లాన్ చేసుకున్నట్లయితే హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. సో మన డేలో మన బ్రేక్ఫాస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. సో మార్నింగ్ మనం ఉండే బిజీలో హడావిడిలో బ్రేక్ఫాస్ట్ని తినకుండా అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాము. ఏదో ఒకటి తిన్నాంలే, లేకపోతే తర్వాత తిన్నాంలే అని అలా అలా అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారన్నమాట. నైట్ మనం తీసుకున్న మీల్ తర్వాత దాదాపుగా 8 నుంచి 10 గంటలు, ఇంకొంతమందికి ఇంకా ఎక్కువ టైం కూడా గ్యాప్ ఉంటుందన్నమాట. సో అంత టైంలో ఏమీ తినకుండా ఉంటే అది అంత హెల్త్కి మంచిది కాదు. కాబట్టి మార్నింగ్ మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఒక పేరు కూడా ఉందన్నమాట. రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం అని పిలుస్తారట బ్రేక్ఫాస్ట్ని కొన్ని ప్లేసెస్లో. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఎగ్జైటింగ్గా, చాలా హెల్దీగా, చాలా టేస్టీగా ఉండాలన్నమాట. ఈ బ్రేక్ఫాస్ట్ గురించి ఇంకొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాము. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. సూపర్ మెలోడీ హరిహరన్ గారు చిత్రమ్మ పాడిన

సూపర్ ట్రాక్ అయితే విన్నాం కదా. మీరు వింటున్నారు వందనం, నేను మియాజీ, స్వాతి, శరత్. మరి బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మంచి అల్పాహారం తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడం మాత్రమే కాకుండా మన బ్రెయిన్ అంటే మెదడు అనేది చురుగ్గా పనిచేయడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుందట. ఇక పిల్లల విషయంలోకి వస్తే మాత్రం బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్తో స్కూల్కి వెళ్ళిపోతారు కదా, అక్కడ ఆడుకోవడానికి లేకపోతే లెసన్స్ వినడానికి ఏది చేయడానికైనా ఫుల్ ఎనర్జీ ఉండాలి అంటే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం చాలా చాలా అవసరం అన్నమాట. అంటే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది జస్ట్ మన కడుపు నింపుకోవడానికి మాత్రం కాకుండా మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్

అంటే మెదడు అనేది చురుగ్గా పనిచేయడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుందట. ఇక పిల్లల విషయంలోకి వస్తే మాత్రం బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్తో స్కూల్కి వెళ్ళిపోతారు కదా, అక్కడ ఆడుకోవడానికి, లేకపోతే లెసన్స్ వినడానికి, ఏది చేయడానికైనా ఫుల్ ఎనర్జీ ఉండాలి. అంటే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం చాలా చాలా అవసరం అన్నమాట. అంటే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది జస్ట్ మన కడుపు నింపుకోవడానికి మాత్రం కాకుండా, మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, వైటమిన్స్, ఫైబరు ఇవన్నీ ఉండాలన్నమాట. సో మనం తీసుకుంటాం కదా మన అంటే మన సౌత్ ఇండియన్ ఇడ్లీ సాంబార్ పెసరట్టు ఉప్మా పాలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా, ఓట్స్, ఇవి సరైన పోషకాలను అందిస్తున్నాయా లేదా అన్నది మనం క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికి సరైన ప్రోటీన్ని యాడ్ చేసుకోవడము, ఫైబర్ని యాడ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చేసుకుంటూ దాన్ని చూసుకొని మనం బ్రేక్ఫాస్ట్ని తినడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్, ఇంకా మాట్లాడుకుందాం, సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. ఎస్, ఎస్పి చరణ్ గారు, ఉషా గారు పాడిన

0: ఎస్, మరి బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మన అంటే మన పూర్వీకులు గ్రామాల్లో అయితే ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్టులు తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు అవే మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అన్నట్టు అవే బ్రేక్ఫాస్టులు మళ్ళీ ఇప్పుడు హెల్దీ అనేసి వాటి మీదే పడ్డారు. మనందరికీ తెలుసు అంటే కోవిడ్ తర్వాత హెల్త్ గురించి ఎంత కాన్షియస్లో ఉన్నామో, ఎంతలా తప్పిస్తున్నామో. సో అలాంటి మంచి బ్రేక్ఫాస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వస్తుంది, ట్రాక్ తర్వాత నేనైతే మీకు చెప్పేస్తాను. వీటోనే ఉండండి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

ರೇನ್ಬೋ 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయ మరి స్టూడియో క్లాక్ లో సమయం 8:33 దాటి 40 సెకండ్లు అవుతుంది. మరి మనం మాట్లాడుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్ గురించి కదా. ఎస్, అంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కొన్ని ఫుడ్స్ని సూపర్ ఫుడ్స్ అని పిలుస్తున్నారనమాట. సూపర్ ఫుడ్స్ అంటే నేను కూడా చెప్పేస్తాను, బట్ అవి పిలుస్తున్నారు కదా, ఇవి చాలా రోజుల క్రితమే, అంటే మన అమ్మమ్మలు తాతయ్యలు కాలంలో ఎన్నో సంవత్సరాల క్రితమే వాళ్ళు వాళ్ళ డైలీ రొటీన్లో ఈ ఫుడ్స్ని వాళ్ళ భాగంగా చేసుకున్నారట. మరి అందుకే ఏమంటారు అంటే, కొన్ని కొన్ని సామెతలు ఉంటాయి కదా, పాతతరం ఆహారం నేటి తరానికి ఆరోగ్య సంపద అని, అది ఇప్పుడు మళ్ళీ మొదలైందన్నమాట. అలాంటి వాటిలో ఒక సూపర్ ఫుడ్ ఏంటి అని అంటే జొన్న రొట్టె. ఎస్, ఈ జొన్న రొట్టె అనేది చాలా చాలా చాలా హెల్దీ అని మనందరికీ తెలుసు, బట్ అది ప్రిపేర్ చేయడం అనేది కొంచెం టఫ్ జాబ్ అని కొంతమంది అనుకుంటారు, ఇంకొంతమంది ఆ ఈజీలే అని అనుకుంటారనమాట. సో ఇది రాని వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయని చెప్పడానికి నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నాను అనమాట. సో మనం జొన్న రొట్టెతో సాధారణంగా, అంటే జొన్నలతో మనం సాధారణంగా చాలా రకాల ఫుడ్స్ని చేసుకోవచ్చు అనమాట. లైక్ జొన్న రొట్టె, లేకపోతే జొన్న అంబలి, జొన్న రవ్వ దొరుకుతుంది అనమాట, దాంతో ఉప్మా చేసుకోవచ్చు, జొన్న కుడుములు అని చేస్తారు, ఇంకా జొన్న దోశ, ఇలాంటి రకరకాల ఫుడ్స్ని మనం చేసుకోవచ్చు అనమాట. సో వాటి గురించి, అన్నింటి గురించి కాకుండా, ఒక మంచి హెల్దీ అండ్ ఈజీ రెసిపీని నేనైతే మీకు చెప్పేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. ఎస్పి చరణ్ గారు అండ్ సుమంగళి పాడిన వర్షం మూవీ నుంచి మెల్ల

0: ಇರಾನಿ ಚಾಯ್,
1: ಬನ್ ಮಸ್ಕಾ,
0: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
1: ಟಂಗ್ ದಿ ಕಬಾಬ್,
0: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
1: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
0: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೆ
1: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರೀಟ್.
1: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ FM ರೇನ್ಬೋ 101.9.
0: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
1: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್.
2: ఎస్ మరి మనం మాట్లాడుకుంటున్నాము జొన్న రొట్టె అంటే జొన్నలకు సంబంధించిన రెసిపీ గురించి. అంటే ఒకప్పుడు విలేజెస్లో అయితే, ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా విలేజెస్లో అయితే జొన్న రొట్టె, జొన్న అంబలి, జొన్న సంకటి, వాళ్ళకి ఆ జొన్నలతో ఏదో ఒకటి తినంది వాళ్ళ డే అనేది స్టార్ట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు మనకు హెల్త్ పైన కాన్షియస్ పెరగడం వల్ల మన ఇంట్లోకి కూడా అన్ని అందరిళ్లలోకి ఆ జొన్నలు వచ్చేసాయన్నమాట. సో ఈ జొన్నల్లో ఏముంటుంది అని అంటే, ముఖ్యంగా జొన్నల్లో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఫుల్గా అంటే పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇవి మనకు కొంచెం డైజెషన్ అనేది స్లోగా అవుతుంది అండ్ ఎనర్జీని ఫుల్గా ఇస్తుంది. మన టమ్మీ కూడా ఎక్కువసేపు ఫుల్గా ఉన్న ఫీలింగ్ని కలిగిస్తుంది అన్నమాట. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో, లేకపోతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో, వాళ్ళ డైట్లో ఈ జొన్నలని గనక యాడ్ చేసుకున్నట్లయితే చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చేస్తుందట. మరి జొన్నలతో మనము ఎన్ని రకాల జొన్న రొట్టె, జొన్న అంబలి, జొన్న రవ్వ ఉప్మా ఇవన్నీ చెప్పాను కదా. జొన్న రొట్టెతో మన తెలంగాణ సర్వపిండి ఉంది కదా, అలాంటిదే ఒక రెసిపీ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటి అన్నీ చెప్పేస్తాను. బట్ వీటిని ఉండండి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ ట్రాక్ అయితే

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telanganam brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telanganam,
1: the voice of our home state.
3: Rainbow 101.9.
4: ఎస్ స్టూడియో క్లాక్ లో టైమ్ 8:49:15 అవుతోంది. మరి మనం మాట్లాడుకుంటున్నాము బెస్ట్ అల్పాహారం గురించి. ఎస్, మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగుల మాయం. జొన్న పిండితో అంటే సర్వపిండి చేస్తాం కదా, అలానే జొన్న పిండితో ఒక హెల్దీ చపాతి అనుకోండి అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని అంటే, ఒక కప్పు జొన్న పిండి తీసుకుంటే దానికి ఆనియన్, కొరియాండర్, పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, నువ్వులు, కావాలనుకుంటే ఏదైనా ఆకుకూర యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎలా తయారు చేయాలి అని అంటే, ఒక ప్లేట్లో జొన్నపిండిని తీసుకొని అందులో ఆనియన్ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ వేసేసి అండ్ మిగిలిన పదార్థాలు, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, నువ్వులు, ఎందుకంటే నువ్వులు కాల్షియం, కొరియాండర్, ఏదైనా ఆకుకూర మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ దీన్ని చపాతి ముద్దలా తడుపుకోవాలన్నమాట. అంటే చపాతీకి మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో డోని అలా ప్రిపేర్ చేసుకోవాలి. సో దాన్ని అలా చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టాలి. 20 మినిట్స్ తర్వాత ఒక బట్టర్ పేపర్ తీసుకొని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని దాన్ని వీలైనంత, అంటే మనము చపాతీ ఎలా చేస్తామో అంత కాకుండా కొద్దిగా మందంగా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అది తీసివేయడానికి మనకు రాకపోవచ్చు జొన్నపిండి కదా. సో అలా ఏమంటారు, చపాతీలాగా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఒక బటర్ పేపర్ పైన చేసుకోవాలి. దాన్ని పెంక పైన 2 సైడ్స్ కొంచెం రోస్ట్ అయ్యేలా కాల్చుకొని, కర్డ్తో కానీ లేకపోతే ఏదైనా గ్రీన్ చట్నీ కానీ అలా దానితో సర్వ్ చేసుకొని తీసుకున్నట్లయితే చాలా చాలా చాలా హెల్దీగా, టేస్టీగా ఉండే వేడి జొన్న చపాతీలు రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఒకవేళ ఇది రావట్లేదు ఇది చేయడానికి అంటే, బైండింగ్కి కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు టేస్ట్ ఇంకాస్త చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది ఇవాల్టి మంచి రెసిపీ. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మనకు జొన్న అంబలి కూడా చాలా రకాలుగా డిఫరెంట్ మెథడ్స్లో చేసుకోవచ్చు. అది ఇంకా టేస్ట్ కనుక చూసినట్లయితే చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. సో దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఆ జొన్న అంబలి ప్రిపేర్ చేసుకున్నట్లయితే, డైలీ బ్రేక్ఫాస్ట్ చేసుకోకుండా ఇదే చేసుకుందాము అన్న టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

0: ఎస్, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఆ మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా, అంటే కార్తీక్ సుమంగళి పాడిన సూపర్ ట్రాక్ విన్నారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరీ స్టూడియోలో సమయం 8:58 దాటి 30 సెకండ్లు అవుతోంది. 9 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం మళ్ళీ 9 గంటల నుండి 10 గంటల వరకు నేనైతే మీతో పాటే ఉంటాను. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ స్టే ట్యూన్డ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మనకు గుడ్ మార్నింగ్ మెసేజెస్ అయితే వచ్చేసాయి చాలా చాలా. మార్నింగ్ నేను చెప్పాను కదా, గుడ్ మార్నింగ్ అనేది విష్ చేయడం అంటే అందరికీ శుభోదయం అని చెప్పడం ఎంత ఇంపార్టెంటో. నవత గారు మెసేజ్ చేశారు, బీవీరావు గారు మెసేజ్ చేశారు, అండ్ శోభనా గారు మెసేజ్ చేశారు, లక్ష్మీ గారు మెసేజ్ చేశారు, పావని గారు మెసేజ్ చేశారు, కవిత మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అని. మీ కూడా వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజింగ్. అండ్ మీరు కూడా మెసేజ్ చేయాలి అని అనుకుంటే నాకు చేయవలసిన ఫోన్ నెంబర్ 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. నేను మీ మెసేజ్ని చదివి వినిపించేస్తాను. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. 9 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు.
1: ఫ్రమ్ ది రాక్స్ ఆఫ్ బోన్గిర్ టు ది లేక్స్ ఆఫ్ వరంగల్, తెలంగాణ సింగ్స్ ఇట్స్ స్టోరీ.
2: ఇన్ ఎవ్రీ ఫోక్ సాంగ్, ఎవ్రీ డాన్స్, ఎవ్రీ రీల్ ఆఫ్ సినిమా, ది స్పిరిట్ ఆఫ్ అవర్ ల్యాండ్ షైన్స్.
3: అండ్ ఎవ్రీ ఈవినింగ్ 8 to 9 తెలంగాణ brings that spirit alive on FM Rainbow 101.9.
4: History,
5: art,
4: literature,
5: tourism,
4: cinema,

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం కర్ణాటకలో విజయనగర జిల్లా హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యాంపై నూతనంగా ఏర్పాటు చేసిన 33 స్పిల్వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కర్ణాటకలో మునీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం వెల్లడి కానున్నాయి. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ విడుదల చేస్తారని ప్రభుత్వ పరిశీల విభాగం సంచాలకులు లింగయ్య ఓ ప్రకటనలో తెలిపారు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ప్రజలను మోసం చేయడానికి డిజిటల్ ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ఎంపీలదే 39.39% నమోదైంది. మొత్తం 226 మంది సిట్టింగ్ ఎంపీల ఆస్తుల విలువ 26,047 కోట్లుంటే, అందులో తెలంగాణకు చెందిన 7 ఎంపీల సంపదే 8,310 కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 11 ఎంపీల ఆస్తుల విలువ 1,949 కోట్లుగా ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న సాయంత్రం మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సత్యమణి మెహతాబ్, ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రులు స్నియావ్ బలాంగ్ధర్, ప్రెస్టోన్ టిన్సాంగ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వెనజువాలాలో 2 భారీ భూకంపాలు సంభవించాయి. ప్రకంపనల ధాటికి ఆ దేశ రాజధాని కారకస్లో భవనాలు ఊగిపోయాయి. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1 నమోదు కాగా, రెండోది 7.5 నమోదైనట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలోని గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: FM Rainbow 101.9.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: FM Rainbow 101.9.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగుల మాయ. మరి స్టూడియో క్లాక్ లో సమయము 9:11 దాటి 50 సెకండ్లు అవుతోంది. మన లైఫ్ లో మనం చేసే కొన్ని చిన్న చిన్న పనులు చాలా పెద్ద పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ చెప్పాను కదా, గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తే చాలు, ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒక దాని గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న చిరునవ్వు కానీ ఒక మంచి మాట కానీ చాలా ప్రభావాన్ని చూపిస్తాయట. మరి నిజమే కదా, ఇద్దరు వ్యక్తులు చేతులు కలపడం అంటే ఇది వినడానికి చూడడానికి చాలా నార్మల్గా ఉండొచ్చు, కానీ దాని వెనుక చాలా చాలా చాలా చాలా అంటే చాలా రహస్యం అనుకోండి, చాలా గొప్ప స్వభావం అనుకోండి, చాలా దాగి ఉందన్నమాట. దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. బట్ అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే విందాం, ట్రాక్ తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. వీటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్. ఎస్, అనుమానాస్పదం చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ గారు, శ్రేయా ఘోషల్ గారు పాడిన సూపర్ ట్రాక్ వినండి.

అలానే ఈరోజు కూడా మనం మాట్లాడుకోబోయా అంటే ఇందాక చెప్పాను కదా, ఒక చిన్న చిరునవ్వు కానీ ఒక మంచి మాట కానీ చాలా చాలా ఎఫెక్ట్ని చూపిస్తుందన్నమాట అది. సో అలాంటిదే ఒక షేక్ హ్యాండ్. అంటే మనలో చాలామంది ప్రతిరోజు షేక్ హ్యాండ్ ఎవరికో కొంతమందికి ఇస్తూనే ఉంటాము. ఇది మన సాంప్రదాయం అని మనందరికీ తెలుసు. కానీ ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, ఒక చిన్న షేక్ హ్యాండ్ ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎలా స్ప్రెడ్ అయింది, దీని అంటే ఇది ఇవ్వడం వల్ల ఒక గౌరవం, ఒక స్నేహానికి ప్రతీకగా గుర్తుంటుందని మనందరికీ తెలుసు అన్నమాట. ఎందుకు దేని గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే, ఈరోజు నేషనల్ షేక్ హ్యాండ్ డే అన్నమాట. సో రెండు చేతుల కలయిక వెనుక ఉన్న ఆసక్తికరమైన హిస్టరీ గురించి మనమైతే మాట్లాడుకుందాం ఈరోజు. కాకపోతే ఒక సూపర్ ట్రాక్ అయితే విన్నాము, ట్రాక్ తర్వాత దీని గురించి మాట్లాడుకుందాము. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆసక్తికరమైన హిస్టరీ గురించి మనమైతే మాట్లాడుకుందాం ఈరోజు. కాకపోతే ఒక సూపర్ ట్రాక్ అయితే విన్నాము, ట్రాక్ తర్వాత దీని గురించి మాట్లాడుకుందాము. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగుల మాయం. మరి మనం మాట్లాడుకుంటున్నాం షేక్ హ్యాండ్ గురించి. అంటే ఈరోజు నేషనల్ షేక్ హ్యాండ్ డే కాబట్టి, మరి అంటే చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈ సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైందట. ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే, చాలా చాలా ఓల్డ్ డేస్లో ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళ చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేవు అని చూపించడానికి, అంటే కుడి చేతిని ముందుకు చాచి చేతులు కలిపేవారు వాళ్ళు కూడా. అంటే ఎదుటి వాళ్ళు రైట్ హ్యాండ్ ఇస్తే ఆటోమేటిక్గా రైట్ హ్యాండ్ ఇస్తాం కదా, అలా ఈ సాంప్రదాయం అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే ఇలా ఇవ్వడం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, నేను నీకు శత్రువు కాదు, నేను స్నేహపూర్వకంగా వచ్చాను అనే సందేశాన్ని ఫస్ట్ వాళ్ళు నోటితో చెప్పకుండా ఇలా షేక్ హ్యాండ్తో చెప్తున్నారనమాట. సో క్రమక్రమంగా రాను రాను ఈ పద్ధతికి మంచి గౌరవము, స్నేహానికి, విశ్వాసానికి గుర్తుగా ఇది నిలిచిపోయిందనమాట. మరి ఈ నేషనల్ షేక్ హ్యాండ్ డే అంటే ఏంటి, ఎందుకు ఇది ఇంతగా పాపులర్ అయింది, దీన్ని స్పెషల్గా ఎందుకు ఒక డేగా పెట్టారు అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ సూపర్ ట్రాక్ అయితే విందాం, ట్రాక్ తర్వాత చెప్తాను, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: సూపర్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ. మరి ఇవాళ నేషనల్ షేక్ హ్యాండ్ డే కాబట్టి ఇది అంటే ఈరోజు జూన్ 25th ఈ డేని సెలబ్రేట్ చెయ్యరన్నమాట. ఎవ్రీ ఇయర్ జూన్ నెలలో వచ్చే లాస్ట్ థర్స్డే రోజు ఈ డేని జరుపుకుంటారు. మరి ఈ డేని జరుపుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనంటే మనుషుల మధ్య స్నేహాన్ని, గౌరవాన్ని, పరస్పర విశ్వాసాన్ని ఇలాంటివన్నీ పెంపొందించడానికి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అంటే మనకు కొత్తగా ఎవరినైనా పరిచయం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, లేకపోతే ఎదుటి వాళ్లలో మనలో విశ్వాసాన్ని పెంపొందించాలి, గౌరవపదంగా వాళ్లను పలకరించాలి అన్నప్పుడు అలాంటి టైంలో ఈ షేక్ హ్యాండ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా స్నేహానికి ప్రతీకగా కూడా ఇది నిలుస్తుందట. మరి ఈ షేక్ హ్యాండ్ అనేది ఎలా ఉండాలి, ఆ రెండు చేతులు కలిపేస్తే అయిపోతుందిలే అన్నట్టు కాకుండా ఒక చిన్న చిరునవ్వుతో మంచిగా అంటే మర్యాదగా చాలా లైట్గా ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వాలి. షేక్ హ్యాండ్ ఇస్తున్నారు కదా అని చేతిని పట్టుకొని అలా అలా అలా ఊపేయొద్దు అనమాట. సో ఎదుటి వారి కళ్ళల్లోకి చూస్తూ ఒక చిన్న చిరునవ్వుతో దీన్ని ఇవ్వాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాము, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

ಸುಭಜಾಗತ ವಿನ್ನರ್ కదా మరి మనం మాట్లాడుకుంటూ నమ షేక్ అహండ్ గురించి అన్నమాట. ప్రతి దేశంలో కూడా పలకరించే విధానం డిఫరెంట్ గా ఉండొచ్చు, బట్ దాని యొక్క ఉద్దేశం అంటే దాని యొక్క ఇంటెన్షన్ మాత్రం గౌరవాన్ని ఆప్యాయతను తెలియజేయడం మాత్రమే. మన దేశంలో అయితే నమస్తే అంటాము, వేరే కంట్రీస్లో షేక్ హ్యాండ్ ఇస్తారు, ఇంకా జపాన్లో లేకపోతే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో వంగి నమస్కరించడం, ఇలా రకరకాలుగా తెలియజేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ షేక్ హ్యాండ్ అనేది అంటే మన జీవితంలో ఒక సాధారణ పలకరింపు అని అనుకుంటాము, కానీ దాని వెనుక మాత్రం చాలా చాలా చాలా దాగి ఉంది అని నాకైతే ఈరోజు తెలిసింది, మీకు కూడా తెలిసిందని అనుకుంటున్నాను. సో షేక్ హ్యాండ్ అనేది కేవలం రెండు చేతుల యొక్క కలయిక మాత్రమే కాదు, రెండు హృదయాల మధ్య ఏర్పడే విశ్వాసానికి తొలి అడుగు తొలి మెట్టు లాంటిది అని చెప్తున్నారనమాట. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. నేను మీ ఆర్జీ స్వాతి శరత్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: FM Rainbow 101.9.

సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా, రూబరూబా అంటే ఇవన్నీ కొత్త కొత్త లేటెస్ట్ సాంగ్స్ అనమాట. సో సాంగ్స్ అనగానే మనకు ఎక్కడి లేని ఎనర్జీ కానీ లేకపోతే జోష్ కానీ వచ్చేస్తుంది కదా. అంటే మాటలు పాటలు మిక్స్ అయితే ఎలా ఉంటుందో మీకు ఎఫ్ఎం రెయిన్బో వింటే తెలుస్తుంది అనమాట. మరి ఎఫ్ఎం రెయిన్బోని ఎలా వినాలి? ఒకప్పుడు అయితే ఇళ్ళల్లో ఇంత పెద్ద రేడియోస్ వచ్చేవి, లేకపోతే ఫోన్స్కి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్స్కి ఇయర్ ఫోన్ కనెక్ట్ చేస్తే కానీ రేడియో ఆన్ అవ్వని సిచ్యువేషన్స్ కూడా ఉండే అనమాట. బట్ ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మీరు రేడియో వినాలి అంటే చాలా ఈజీగా హ్యాపీగా వినేయచ్చు. జస్ట్ ప్లేస్టోర్కి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ఉంటుందన్నమాట, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానిపైన లైవ్ రేడియో అంటే మనకు మొబైల్లో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంటుందన్నమాట, లైవ్ రేడియో ఓపెన్ చేసి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని సెర్చ్ చేసుకొని దాన్ని ఫేవరెట్స్లో పెట్టుకున్నట్లయితే కనుక మీకు యాప్ ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ ఫోన్లో ప్లేస్టోర్కి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అందులో బోల్డ్ అనే ఛానల్స్ ఉంటాయన్నమాట, కంటిన్యూస్గా మాటలు పాటలు ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, స్పాట్ తర్వాత సాంగ్ వస్తుంది. ఇక నేనైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి మంచి ముచ్చట్లతో నేనైతే మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు మాత్రం చాలా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే కాస్త వర్షాలు, ఎక్కువ ఎండ, అలా అలా క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది కదా. మరి ఈ క్లైమేట్ చేంజ్ అయ్యే టైంలో ఖచ్చితంగా మనకు కొన్ని మన బంధువులు అనుకోండి, లేకపోతే చుట్టాలు అనుకోండి, వచ్చి పలకరించి వెళ్తూ ఉంటాయన్నమాట. అదే అండి, కాస్త జలుబు, జ్వరము, సిక్నెస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి.

0: వాటికి మాత్రం మనం దూరంగా ఉండాలి. అంటే మనం ఎప్పటికప్పుడు హెల్దీగా ఉండాలి, నేను చెప్పాను కదా మార్నింగ్. సో అవన్నీ ఫాలో అయిపోండి, హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. సో బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, టాక్ పాజిటివ్. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వచ్చేస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. ఇక ట్రాక్ తర్వాత 10 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచి స్వాతి శరత్. బాయ్ బాయ్.
1: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సు లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీ లోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305277330999591873 నెంబర్లకు కాల్ చేయండి.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణీ నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకవైపు
1: చేనేత

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాదాపు నెల రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుంది. బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఇళ్లకొచ్చి ఓటర్ వివరాలు సేకరిస్తారు. సర్వేలో భాగంగా అధికారులు ఓటర్లకు కొత్త ఫారాలు అందిస్తారు. పాత ఓటర్ జాబితాతో పాటుగా 2002 ఓటర్ జాబితా ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ నిర్వహిస్తారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సమక్షంలో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు భీమా రక్షణ కల్పించడంలో భాగంగా రాష్ట ఆర్థిక శాఖ, బ్యాంకుల మధ్య అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఎరువుల ఉత్పత్తి సరఫరా బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని, రాష్ట్రానికి సరిపడా యూరియా కేటాయించాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రామగుండంలో ఉత్పత్తి అయిన ఎరువులు పూర్తిగా తెలంగాణకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్లో ఈ తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. పుల్వామా, పహల్గాం పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అధికారిక భూకంప మ్యాపింగ్ డేటా ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 3.5 తీవ్రతతో నమోదైంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బకాయిలు కోట్ల రూపాయలు ఉంటే కాలేజీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశం లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించడంతో పాటు సహ అధ్యక్ష పదవికి తగ్గట్టుగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకవైపు వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ರೇನ್ಬೋ 101.9. FM Rainbow 101.9.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. ఆరేళ్ల విరామం తర్వాత సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభమవుతుండగా 26 మంది భారతీయ వ్యాపారుల మొదటి బృందం రేపు ఉత్తరాఖండ్లో పిథోర్గఢ్ జిల్లాలో ఉన్న లిఫూ లేక్ కనుమ ద్వారా చైనా భూభాగమైన టిబెట్లోకి ప్రవేశించనుంది. 17 మంది వ్యాపారులు, 9 మంది సహాయకులతో సహా మొత్తం 26 వాణిజ్య పాసులు జారీ చేసినట్టుగా వాణిజ్య అధికారి దార్చులా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆశిష్ జోషి తెలిపారు. రాష్ట్రంలో అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు. ప్రజావైద్యంలో అడవులు, కొండలు, దూర ప్రాంతాలు అడ్డంకులు కాకూడదన్నారు. తెలంగాణలో లంబాడా, ఎరుకుల, యానాది తెగలకు రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ వర్గాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ రోజు నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ యాత్ర ఉద్దేశాన్ని వివరించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ విభాగాల పనులు ప్రైవేటీకరిస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని జెన్కో స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగేలా రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించే కార్యక్రమం ఈ నెల 30 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి నిన్న రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు వారి ఆధార్ కార్డుల ఆధారంగా ఉచితంగా ఎయిర్ కండిషన్లు అందిస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. आज मैं आपसे एक सिंपल क्वेश्चन पूछना चाहता हूँ. थिंक अबाउट दिस, द कॉफ़ी यू हैड इन द मॉर्निंग और जो भी मोबाइल फ़ोन आपके हाथ में है और द शूज़ विच यू आर वेयरिंग राइट नाउ और ऑल्सो विच एवर व्हीकल यू आर ट्रैवलिंग इन, ये सब आप तक कैसे पहुँचा? ट्रक या ट्रेन और या एरोप्लेन? वेल, पार्टली येस, बट बिफोर रीचिंग योर सिटी most of these products traveled thousands of kilometers across oceans. Interesting, right? और इसी जर्नी के अनसंग हीरोज को सेलिब्रेट करने के लिए हर साल जून 25th को मनाया जाता है डे ऑफ सी फेयरर. मन दग्गर ఉన్న చాలా ప్రొడక్ట్స్ ముందు సముద్రాలు దాటి వచ్చాయి. ఆ జర్నీని పాసిబుల్ చేసే వాళ్ళని సీ ఫేరర్స్ అని అంటారు. టుడే వీ ఆర్ గోయింగ్ టు డిస్కవర్ ద వరల్డ్. Stay tuned to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. Now let us listen to a beautiful song followed by a commercial spot.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

big ships, Captain Jack Sparrow. But is it the real seafarer? No, the real seafarer are very different. A seafarer is a person who works on ships that transport goods and passengers across oceans. సింపుల్గా చెప్పాలి అంటే షిప్ పైన పనిచేసే ప్రొఫెషనల్స్ని సీఫేరర్స్ అంటారు. ఆ ప్రొఫెషనల్స్ దే క్యాన్ బీ క్యాప్టెన్స్, ఇంజనీయర్స్, నావిగేషన్ ఆఫీసర్స్, ఎలక్ట్రీషియన్స్, డెక్ క్రూ, కుక్స్, టెక్నీషియన్స్ అండ్ మెనీ మోర్. ఆర్ సబ్సే ఇంట్రెస్టింగ్ బాత్ ఏ హే కి మోస్ట్ ఆఫ్ అస్ నెవర్ సీ దమ్, లేకిన్ హమ్ రోజ్ ఉన్కే మెహనత్ కా రిజల్ట్ యూజ్ కర్తే హే. इमेजिन दिस, आप ऑनलाइन शॉपिंग करते हो, ऑर्डर प्लेस करते हो और 3 दिन में पार्सल आ जाता है. मैजिक लगता है ना, बट उसके पीछे लॉजिस्टिक्स, पोर्ट्स, शिप्स और थाउजेंड्स ऑफ सी फेयरर्स की मेहनत होती है. स्टे ट्यून्ड टू एफएम रेनबो 101.9 विद मी योर आरजे लहरी.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಲಿಸ್ನರ್ಸ್, ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ನಮಸ್ತೆ ಹೆಲೋ ಆದಾಬ್ ಆನ್ ಎಫ್ ಎಮ್ ರೈನ್ಬೋ 101.9 ವಿತ್ ಮೀ ಯೋರ್ ಆರ್ ಜಿ ಲಹರಿ. ಟುಡೇ ವೀವ್ ಲರ್ನ್ಡ್ ದಟ್ ಸೀಫೇರರ್ಸ್ ಆರ್ ಮೋರ್ ದೆನ್ ಶಿಪ್ ವರ್ಕರ್ಸ್. ದೇ ಆರ್ ಕನೆಕ್ಟರ್ಸ್ ಆಫ್ ಕಂಟ್ರೀಸ್, ಕ್ಯಾರಿಯರ್ಸ್ ಆಫ್ ಟ್ರೇಡ್ ಆ್ಯಂಡ್ ಬಿಲ್ಡರ್ಸ್ ಆಫ್ ಗ್ಲೋಬಲ್ ರಿಲೇಷನ್ಶಿಪ್ಸ್ ಆ್ಯಂಡ್ ಆಲ್ಸೋ ಸೈಲೆಂಟ್ ಕಾಂಟ್ರಿಬ್ಯೂಟರ್ಸ್ ಟು ಆರ್ ಎವ್ರಿ ಡೇ ಲೈಫ್ಸ್. ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಯು ಹೋಲ್ಡ್ ಯೋರ್ ಫೋನ್, ಓಪನ್ ಅ ಪ್ಯಾಕೇಜ್ ಆರ್ ಬೈ ಸಮಥಿಂಗ್ ಇಂಪೋರ್ಟೆಡ್, ರಿಮೆಂಬರ್ ಸಮ್ಮನ್ ಕ್ರಾಸ್ಡ್ ಓಷನ್ಸ್ ಟು ಹೆಲ್ಪ್ ಬ್ರಿಂಗ್ ಇಟ್ ಟು ಯು. ಹರ್ ಸಫರ್ ಕೆ ಪೀಚೆ ಏಕ್ ಮುಸಾಫಿರ್ ಹೋತಾ ಹೈ ಔರ್ ಕಭಿ ಕಭಿ ಉಸ್ ಮುಸಾಫಿರ್ ಕಾ ನಾಮ್ ಹಮೇ ಪತಾ ಭಿ ನಹೀ ಹೋತಾ. ಆಸ್ ವಿ ಸೆಲೆಬ್ರೇಟ್ ಡೇ ಆಫ್ ದಿ ಸೀ ಫೇರರ್, ಲೆಟ್ಸ್ ಅಪ್ರಿಷಿಯೇಟ್ ದ ಪೀಪಲ್ ಹೂ ಸ್ಪೆಂಡ್ ಮಂತ್ಸ್ ಅಟ್ ದ ಸೀ ಸೋ ದ ವರ್ಲ್ಡ್ ಕೆನ್ ಸ್ಟೇ ಕನೆಕ್ಟೆಡ್. Stay tuned to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. We have a commercial spot and then a beautiful song followed by 12 o'clock news in Hindi and English. Stay tuned to FM Rainbow 101.9.
1: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్స్ లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305277330999591873 నెంబర్లకు కాల్ చేయండి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.

Well, welcome back to FM Rainbow 101.9 with me, your RJ Lahri, and it's 12:12 in our studio clock. Today, we are celebrating the birthday of one of Bollywood's most loved actresses, the queen of the 90s, none other than Karishma Kapoor. Agar aap 90s ke Bollywood fan hai, then you know exactly what I'm talking about. Karishma was everywhere. Hit films, chartbuster songs, iconic dance numbers and unforgettable fashion trends. And here's something interesting. She came from the legendary Kapoor family, but at that time, it wasn't common for Kapoor daughters to enter films. Karishma broke that barrier and created her own identity in Bollywood. ఆమె ఒక ట్రెండ్ సెటర్, ఫ్యామిలీ లెగసీ ఉంది, కానీ సక్సెస్ మాత్రం తన హార్డ్ వర్క్తో సంపాదించింది. ఫ్రమ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ టు అవార్డ్ వినింగ్ పర్ఫార్మెన్సెస్, హర్ జర్నీ హ్యాస్ బీన్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఇన్స్పైరింగ్. లెట్స్ బిగిన్ ద స్పెషల్ సెలబ్రేషన్ విత్ వన్ ఆఫ్ హర్ మోస్ట్ లవ్డ్ సాంగ్స్. స్టే ట్యూన్డ్ బై ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే, కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ at 2 PM only on FM Rainbow 101.9.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: पारा चलती है कन्ना से पारा चलती है कन्ना से पारा।
1: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సులో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బ్రో ఆకలేస్తుంది బిర్యానీ తిందామా
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం పద హలీం తిందాం
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి మన హైదరాబాదే కదా
0: కాదు హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది
1: ఓ అవునా
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు
0: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్
1: జష్నే హైదరాబాదా అదేంటి కొత్తగా
0: ఒక్క హలీమే కాదు ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. So on the occasion of most famous author and also journalist, on his birthday, we are going to talk about the books he has written and how, what was his point of view and what was he trying to tell us through his books. So I've asked you, when was the last time you read a book and which made you stop and think? Don't forget to call us on 0402323 0030 and 0402323 4821 or 0402970 4715. We have a caller.
1: Hello, Ma Larry. Good afternoon, Ma. ఫస్ట్ ఒకటి భగవద్గీత, రెండోది పాంచజన్యం అనే ఒక పుస్తకం. భగవద్గీతలో ఏం చెప్పినా అంటే, భగవంతుడు అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేయతు అస దిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రత్యన్వయిగ. అశ్రద్ధతో ఏ పని చేసినా అది అసత్తు తరంగాదయ్యా, శ్రద్ధగా పనిచేయి, ఏ పని సాధిస్తావు నువ్వు అని చెప్పి భగవంతుడు చెప్తే అది కూడా ఇన్స్పైర్ అయిపోయింది. రెండోది పాంచజన్యం. ఆ పుస్తకంలో ఏమైందంటే, ఎవరైనా కానీ మేకను బలి ఇస్తారు కానీ పెద్ద పులిని బలి ఇయ్యరు కదా, కాబట్టి నువ్వు మేకగా తయారు కావద్దు, పెద్ద పులిగా తయారు కా, ధైర్యంగా ఉండని చెప్పారన్నమాట. ఆ రెండు నాకు ఎప్పుడు కూడా నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ మాట ఎప్పుడు గుర్తు చేసుకుంటానమ్మా. ఈరోజు మా లహరితో కూడా ఆ మాట పంచుకున్నాను. థ్యాంక్స్ అమ్మా.

ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ರೇನ್ಬೋ 101.9. ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಲಿಸ್ನರ್ಸ್, ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9 ವಿತ್ ಮೀ ಯುವರ್ ಆರ್ಜಿ ಲೆಹರಿ. ವಿ ಹ್ಯಾವ್ ಅ ಕಾಲರ್ ಟು ಶೇರ್ ವಿತ್ ಅಸ್ ಅಬೌಟ್ ದೇರ್ ಫೇವ್ರೇಟ್ ಬುಕ್, ಸೊ ಲೆಟ್ ಅಸ್ ಟೇಕ್. ಹಲೋ,
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నాను సార్. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి సార్, మీ ఫేవరెట్ బుక్ ఏంటి? మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా అసలు?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట, రాజేంద్ర నగర్.
0: చెప్పండి సార్.
1: నా ఫేవరెట్ బుక్స్ అంటే మేడం, అప్పుడు ఇప్పుడైతే వస్తారే ఆ బుక్స్, ఇప్పుడు విపుల, చతుర, స్వాతి, ఆంధ్రభూమి వీక్లీ, ఇవి బాగా చదివేవాడిని మేడం. అప్పుడు ఇప్పుడైతే చదవడం లేదు, అది ఓన్లీ ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నాం మేడం ఇప్పుడైతే.
0: ఓకే సార్.
1: ఇంకోటి ఏంటంటే, అన్నిటికంటే ఫస్ట్ చందమామ అన్న కూడా వస్తుంది మేడం బుక్.
0: అవునవును సార్, వచ్చేది.
1: అది అదో ఫేవరెట్ ఉండే అనమాట అది. అయితే ముఖ్యంగా ఏంటంటే మేడం, రెండు విషయాలు మంచి జ్ఞాపకం ఉంది మేడం బుక్స్ విషయంలో.
0: చెప్పండి సార్.
1: ఒకటి ఏంటంటే, మనం చదివి ఇప్పుడు మనం మధ్యాహ్నం చదివినాం అనుకో, మళ్ళీ అప్పుడు చదవదలుచుకోలేము కదా పేపర్, దాన్ని అక్కడ ఫోల్డ్ చేస్తుంటుంది మేడం.
0: అవును, బుక్ మార్క్
1: ఫోల్డ్ చేసి మళ్ళీ చదివేటప్పుడు తీసేటప్పుడు మళ్ళీ అక్కడ అక్కడ వరకు వెళ్తుంటాం అనమాట. అదొకటి మంచి జ్ఞాపకం మేడం. ఇంకోటి ఏంటంటే, మేము కొన్ని బుక్స్ ఏంటంటే, కోటి సుల్తాన్ బజార్ లో మేడం సెకండ్ హ్యాండ్ బుక్ దొరుకుతుండే మేడం అప్పుడు. ఆ రోడ్ పైన పెడుతుంటే ఇవి కాకుండా కొత్త చదివిన తర్వాత ఏమన్నా వేరే బుక్స్ కావాలంటే అక్కడికి వెళ్ళి చీప్ దొరుకుతుండే మేడం అవి.
0: ఓకే,
1: అవి అవి తీసుకొని చదువుతుంటాం మేడం బుక్స్. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు మేడం, ఎప్పుడు అప్పుడు అప్పుడు పరిస్థితి కూడా చెప్తున్నాను, బుక్ చేతిలో ఉండవలసిందే మేడం ఏదైనా ఒకటి. అట్లా ఉండే మేడం పరిస్థితి అప్పుడు. ఇప్పుడైతే ఓన్లీ న్యూస్ పేపర్ అండ్ రేడియో మేడం.
0: ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్.
1: థ్యాంక్ యూ మేడం.
0: వి ఆల్సో హావ్ అనదర్ కాలర్. హలో, okay, so we were talking about George Orwell's famous books and we already spoke about this one of his famous book, Animal Farm, and now let us go to the another famous book of his, 1984. This novel imagines a future where the government watches everything, every action, every conversation, almost every thought. Sounds scary, right? اور اسی وجہ سے یہ کتاب اتنی فیمس بنی. دا بک انٹروڈیوس ٹرمز لائک بگ برادر اینڈ تھاٹ پولیس، فریزز دیٹ آر اسٹل یوز ٹوڈے. آرویل ریزز این امپورٹنٹ کوسچن: واٹ ہیپنس وین فریڈم ڈسپیئرس لٹل بائی لٹل؟ فریڈم نی اپریشیٹ چیالی انی ای ناول من کی گرت چیستوندی. دا لیسن ہیئر از سمپل: critical thinking is very important and one should never stop questioning. So stay tuned to FM Rainbow 101.9 and make sure to call us on 0402323 0030 and 0402323 4821 and 0402970 4715 and share with us about your favorite books and your memories with your favorite books. Stay tuned to FM Rainbow 101.9 and we'll be back after this wonderful song and we'll connect with few more callers.

0: Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, your RJ Lahiri, and it's 1:38 in studio clock. You're listening to our George Orwell birthday special. Now, you may wonder why are books written decades ago still being read today? Because Orwell wasn't trying to predict the future perfectly. He was trying to warn people about human nature, power, propaganda, and blind obedience. उनकी राइटिंग्स हमें सिर्फ पॉलिटिक्स के बारे में नहीं बताती, दे ऑल्सो टीच अस अबाउट रेस्पॉन्सिबिलिटी एंड अवेयरनेस. ఏదైనా ఇన్ఫర్మేషన్ విన్నప్పుడు బ్లైండ్లీ నమ్మకుండా ఆలోచించడం ఇంపార్టెంట్ అని చెప్తాయి. ఇన్ టుడేస్ వరల్డ్ ఆఫ్ సోషల్ మీడియా, వైరల్ కాంటెంట్ అండ్ ఎండ్లెస్ ఇన్ఫర్మేషన్, దాట్ లెసన్ ఫీల్స్ మోర్ రెలవెంట్ దెన్ ఎవర్. నౌ వీ హ్యావ్ అ కాలర్ టు షేర్ విత్ అస్ అబౌట్ దేర్ ఫేవరెట్ బుక్స్ అండ్ మెమరీస్. హలో
1: హలో
0: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లహరి గారు,
0: చెప్పండి సార్.
1: మాకు మీ పేరుతో మాకు ఒకటి గుర్తొస్తుంది, లాహిరి లాహిరి లాహిరిలో అని సాంగ్ ఒకటి గుర్తొస్తుంది. దాని తర్వాత నాకు, నేను ఓలేటి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నాను బెంగళూరు నుంచి.
0: చెప్పండి ప్రభాకర్ రావు.
1: అయితే నాకు బుక్స్ చాలా పిచ్చుండేదమ్మా, నవెల్స్, తర్వాత బొమ్మరిల్లు, చందమామ, తర్వాత స్వాతి అప్పుడు వీక్లీ అండ్ మంత్లీ,
0: అవును,
1: ఆంధ్ర పత్రిక, ప్రభాని వచ్చేవి మంత్లీవి. అవి ఇంటికి మరి పోస్టల్లో తెప్పించుకొని చదివేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆ వ్యవస్థ కొంచెం మారిపోయింది. ప్రస్తుతం మేము ఏం చేస్తామంటే సండే సండే మనకి న్యూస్ పేపర్లో బుక్స్ వస్తాయి,
0: అవును,
1: ఆ బుక్స్ తీసుకుంటాను. ఒక 4-5 పేపర్లు తీసుకుంటాను, తెలుగు పేపర్లన్నీ, వారం అంతా వాటితో గడిపేస్తాను. నాకు రీడింగే కానీ బుక్ ఎండింగ్ అనేది ఉండదు నా జీవితంలో.
0: ఓకే,
1: ఎండింగ్ అనేది ఉండదు. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా ఏంటంటే, ఇప్పుడు మా పిల్లకాయలు తయారయ్యారు కదా మా మనవాళ్ళు, 1వ తరగతి 1వ క్లాసు 2వ క్లాసు అవి కూడా చదువుతుంటారు అన్నమాట వాళ్ళతో పాటు. చదవాల్సి వస్తుంది కదా, మరి వాళ్ళకి చెప్పాలి అంటే మనం చదవాలి. అలా చేస్తున్నాను అన్నమాట అమ్మా.
0: ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
1: ఓలేటి ప్రభాకర్ రావు నమస్కారం లహరి గారికి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో దట్ వాస్ దేర్ మెమరీ ఆఫ్ రీడింగ్ బుక్స్. Many of our senior citizens or the earlier generations had this habit of reading the books which used to come along with the newspaper. So they were telling us about their memories. Stay tuned to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. We'll be back with our George Orwell's teachings with his writings after this beautiful song. You can call us on 0402323-0030 and 0402323-4821 or 0402970470.

0: Brothers, Animal Farm and 1984. He also wrote essays about poverty, social injustice, politics and everyday life. Many of his writings encouraged people to look beyond appearances and think deeper. సర్ఫేస్ లెవెల్లో కనిపించేది కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అర్థం చేసుకోవాలి అని ఆయన రైటింగ్ సజెస్ట్ చేస్తాయి. అండ్ హానెస్ట్లీ దట్స్ ఎ యూస్ఫుల్ స్కిల్ ఈవెన్ టుడే, డోంట్ యూ థింక్? సో స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఆర్జే లహరి. అండ్ యూ కెన్ షేర్ యువర్ ఫేవరెట్ బుక్స్ అండ్ యువర్ మెమరీస్ విత్ రీడింగ్ బుక్స్ with us on 0402323003 and 0402323481 and 0402970475. Stay tuned to FM Rainbow and we'll be back after this wonderful song.
1: Namaste behno aur bhaiyo, bade hi kam shabdon mein aapko sunana chahta hu us saal ka lokpriya geet ye ye ye control. सलाम ले जाता हुआ उड़न खटोला और बीन बजाती हुई

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్. మరి నేను ఆర్జే వెంకీ, మనము నామ్ జస్నీ హైదరాబాద్. జస్నీ హైదరాబాద్ అలాగే డబుల్ కా మీటా, ఇంకా తాజా ట్యూన్స్, ఇలా సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో, అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్తో, ఇన్ఫోటైన్మెంట్తో నేను రెడీగా ఉన్నాను. ఇంకా ఏ మనస్యం ఆలస్యం చేయకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రోగ్రాంలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో జస్ట్ని హైదరాబాద్లో అద్భుతమైనటువంటి టేస్టీ ఫుడ్ ఐటెం గురించి నేను చెప్పబోతున్నా. సో ముందుగా అయితే క్రేజీ క్రేజీ ఫీలింగ్ అంటూ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. పృథ్వీ చంద్ర పాడినటువంటి ఈ పాట నేను శైలజ సినిమాలోంచి వింటూనే ఉండండి.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.
3: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో జస్నీ హైదరాబాద్ వింటున్నారు. రైట్, జస్నీ హైదరాబాద్లో మరి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నటువంటి ఫుడ్ ఐటమ్ గురించి ఏంటి అంటారా? సో హైదరాబాద్ ఆహార చరిత్రలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి హల్వా అది. ఏంటది అంటారా? జౌజీ హల్వా. రైట్, సో ఈ జౌజీ హల్వాకు హైదరాబాద్ చరిత్రలోనే ఒక ప్రత్యేక స్థానం ఉందండి. సో సుమారు 100 ఏళ్ల క్రితం టర్కీకి చెందినటువంటి మహమ్మద్ హుస్సేన్ హైదరాబాద్కు వచ్చారట. సో ఆయన తీసుకొచ్చినటువంటి ప్రత్యేక స్వీటే ఈ జౌజీ హల్వా. సో నాంపల్లిలోని ఒక చిన్న దుకాణంతో ఈ మిఠాయి ప్రయాణం స్టార్ట్ అయింది. సో దీని గురించి, దీని రుచి గురించి విన్నటువంటి ఏడవ నిజాం, మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వయంగా దాన్ని రుచి చూశారట. ఇక ఆ రుచికి ముగ్ధుడైనటువంటి నిజాం ప్రత్యేకంగా ప్రశంసలు కూడా అందించారు. ఇక ఆ తర్వాత జౌజీ హల్వా రాజభవనాల నుంచి ప్రజల హృదయాల వరకు చేరిపోయింది. నేడైతే ఇది హైదరాబాద్ చరిత్రను గుర్తు చేసే తీపి వారసత్వంగా కూడా నిలిచింది. సో చూసారా, జౌజీ హల్వా, ఇక దాని ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఆ స్వీట్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి ఇంకా ఏమేం పదార్థాలు మిక్స్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను మీకోసం చెప్తూ ఉంటా జస్నీ హైదరాబాద్లో. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నాం కదా, రాజా మూవీలోంచి ఆ పాట విన్నారు ఇందాక. మరి ఈ సూపర్ హిట్ సాంగ్ని రాజేష్ అండ్ సుజాత పాడారు ఈ పాటని. సో ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి శుభ సాంగ్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు ఈ పాటకి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జస్ని హైదరాబాద్లో జౌజీ హల్వా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జౌజీ హల్వా కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదండి, ఇది హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలకి ప్రతిబింబం. టర్కీ ప్రభావం, దక్కన్ వంటకాల ప్రత్యేకత ఇందులో కలిసిపోయాయి. తరతరాలుగా ఒకే రుచిని కొనసాగించడం దీని గొప్పతనమనే చెప్పొచ్చు. పండుగలు, ప్రత్యేక వేడుకల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక హైదరాబాద్ ఆహార వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మిఠాయిలలో ఇది ఒకటి. ఇప్పటికీ పాతకాలపు రుచిని కాపాడుకుంటూనే ముందుకు సాగుతూ ఉంది. అందుకే జౌజీ హల్వాను ఒక తీపి సాంస్కృతిక వారసత్వంగా భావిస్తూ ఉంటారు. మరింత ఇన్ఫర్మేషన్ నేను జౌజీ హల్వా గురించి మీకు చెప్తుంటాను జస్ని హైదరాబాద్లో. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రబృందం పాడినటువంటి అలుడా మజాకా సినిమాలోంచి ఈ శుభ సాంగ్. స్టూడియో క్లాక్లో సమయం 2:21:26 అవుతుంది. ఎఫ్ఎం 101.9 వింటున్నారు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: So sad.

0: కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నాం కదా ఇందాక. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మరణ మృదంగం సినిమాలోంచి విన్నాము. వేటూరి సుందరమూర్తి లిరిక్స్ అందించారు, ఇళయరాజా మ్యూజిక్ కంపోజర్ వచ్చినటువంటి ట్రాక్ అది. సో మరి వింటున్నప్పుడు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 జస్ని హైదరాబాద్ వింటున్నారు ఆర్జే వెంకీతో. రైట్, మరి సో జస్ని హైదరాబాద్లో జౌజీ హల్వా గురించి మాట్లాడుతున్నాం కదా. ఒకసారి జౌజీ హల్వా రుచి చూస్తే ఎందుకు ప్రత్యేకమో మనకు అర్థమవుతుందండి. అందులో పాలు, నెయ్యి, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్

దీని ప్రధానమైనటువంటి పదార్థాలన్నమాట. ఇంకా అదనంగా ప్రత్యేకమైనటువంటి జౌజీ మసాలా దీని రుచికి ఒక కొత్తదనాన్ని అందిస్తూ ఉంటుంది. ఇక ఈ హల్వాను గంటల తరబడి నెమ్మదిగా ఉడికిస్తూనే ఉంటారనమాట. ప్రతి దశలో కూడా చాలా ఓర్పు నైపుణ్యం అవసరమన్నమాట. అందుకే దీని టెక్స్చర్ మృదువుగా రుచి ఘనంగా ఉంటుంది కదా, చూడడానికి మాత్రం చాలా మృదువుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక టేస్ట్ అయితే అద్దరిపోతుంది. సో తీపితో పాటుగా సుగంధ ద్రవ్యాల ప్రత్యేకమైనటువంటి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఇందులో. అందుకే జౌజీ హల్వా హైదరాబాద్లో అత్యంత ప్రత్యేకమైనటువంటి స్వీట్లలో ఒకటిగా నిలిచింది. రైట్, సో జౌజీ హల్వా అనగానే నోట్లో నోరు ఊరుతుంది కదా నోరు. సో అంత టేస్టీగా ఉంటుంది ఆ హల్వా. రైట్, సో ఇప్పుడైతే ఒక శుభ ట్రాక్ విందాం. కుమార్ సను చిత్ర పాడినటువంటి ఈ శుభ సాంగ్ నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీకుమార్ అండ్ చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ పాట అయితే విన్నాం గాండివం సినిమాలోంచి. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జస్ట్ నీ హైదరాబాద్లో మరి మనం జౌజీ హల్వా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో జౌజీ హల్వా పేరు వినగానే హైదరాబాద్ గుర్తుకొస్తూ ఉంటుంది. నిజాం కాలం నుంచి ఈ మిఠాయి నగర గుర్తింపులో భాగమైంది. దేశం నలుమూలల నుంచి వచ్చేటువంటి పర్యాటకులు దీన్ని రుచి చూడాలని కోరుకుంటూనే ఉంటారు. ఇక విదేశాల నుంచి వచ్చినటువంటి సందర్శకులు కూడా దీన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అమెరికా, కెనడా, యూరప్, మధ్య ప్రాచ్య దేశాలకు కూడా ఈ హల్వా చేరింది. హైదరాబాద్కు వెళ్ళిన జ్ఞాపకంగా చాలామంది దీన్ని బహుమతిగా తీసుకెళ్తూ ఉంటారు. ఇలా ఒక స్థానిక స్వీట్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది అని చెప్పొచ్చు. జౌజీ హల్వా నిజంగా హైదరాబాద్ తీపి రాయబారి అని కూడా చెప్పొచ్చు. రైట్, ఇప్పుడు సూపర్ సాంగ్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పెదరాయుడు మూవీ నుంచి ఈ సూపర్ సాంగ్.

0: yaşanlar.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో
3: వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జస్నీ హైదరాబాద్ వింటున్నాం. జౌజీ హల్వా గురించి మాట్లాడుతున్నాం. జౌజీ హల్వా ఇప్పుడైతే హైదరాబాద్లో ఒక ప్రముఖ ఫుడ్ బ్రాండ్గా మారిందండి. స్థానికులకు మాత్రమే కాదు, పర్యాటకులు కూడా దీన్ని విరివిగా కొనుగోలు చేస్తున్నారు. బహుమతిగా ఇచ్చేందుకు కూడా ఇది ఒక ప్రీమియం ఎంపికగా మారింది. పాలు, డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు ఇలాంటి పదార్థాలు ఇందులో ఉంటాయి. అంటే ఇవి శక్తిని అందించే పోషక గుణాలను కూడా కలిగి ఉంటాయండి. అయితే నెయ్యి చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల పరిమిత మోతాదులో తీసుకోవడం మాత్రం మంచిదట. ఇది ఇక ప్రత్యేక సందర్భాల్లో ఆస్వాదిస్తే మాత్రం దీని రుచి మరింత ఆనందాన్ని ఇస్తుంది. తీపి, సంప్రదాయం, విలువల కలయికే ఈ జౌజీ హల్వా ప్రత్యేకత. రైట్, ఇప్పుడైతే ఒక సూపర్ సాంగ్, ఆర్పి పట్నాయక్ పాడినటువంటి ఈశ్వర్ మూవీలోంచి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. దేశీయ తుపాకుల తయారీ ముఠాలోని ఇద్దరు నిందితులను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2 దేశీయ తుపాకులు, 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నట్టు గుర్తించారు. నేడు వారణాసిలో హబ్ అండ్ స్పోక్ సేవలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. రానున్న 6 వారాల్లో దేశవ్యాప్తంగా 6 విమానాశ్రయాల్లో హబ్ అండ్ స్పోక్ సేవలు ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా అభివర్ణించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన పిల్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారాన్ని నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. వెన్నుజిల్లాలో ఈరోజు ఉదయం సంభవించిన

వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించారని, 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ తెలియజేశారు. వెనిజులాలో సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఒరే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: స్టూడియో కలెక్టర్ సమయం 3:05 అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆర్జే వెంకీతో డబుల్ కమీటా వింటున్నారు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్. ముందుగా అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సునీత పాడినటువంటి చెన్నకేశ్వర రెడ్డి సినిమా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీ ఎదురు కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో డబుల్ కామీటా వింటున్నారు. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్లో మనమున్నాం. రైట్, మరి ఈరోజు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్లో వచ్చినట్టయితే, ఈ వారం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా లెనిన్. యువ హీరో అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 26 విడుదలకు సిద్ధమైంది. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలికగా సినిమా ఉంటుందని టాక్. ఇక పాటలు, టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకున్నాయి అభిమానులు. అఖిల్ కెరీర్లో ఇది ఒక కీలక చిత్రం అవుతుందని భావిస్తున్నారు. దర్శకుడు కథను కొత్త కోణంలో చూపించబోతున్నారని కూడా సమాచారం. బాక్సాఫీస్ వద్ద అయితే ఈ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి. టాలీవుడ్లో ప్రస్తుతం అయితే లెనిన్ గురించి చర్చ అయితే బాగానే వినిపిస్తుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటంటే, రెస్ట్ జస్ట్ వెయిట్ చేస్తే సరిపోతుంది. వింటుండే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు సూపర్ హిట్ ట్రాక్ విందాం, ఒక లైలా కోసం సినిమాలోంచి ఈ సూపర్ టైటిల్ సాంగ్ మీ అందరి కోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ಮನೋಜನರಂಜನೆ.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: FM Rainbow 101.9.
4: అమ్మగారు అమ్మగారు, ఒట్టి చెప్పండి అమ్మగారు.
5: ఏంటది
4: అందరిలా చూడరుగా నన్ను మీరు?
5: అంటే
4: ఆ ఏదో నా చూసింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
5: అయితే
4: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
5: రాదులే.
4: అంటే?
5: అంటే
4: నేనంటే
5: నువ్వంటే
4: మీకెంతో
5: నాకెంతో
4: ఇష్టం అన్నమాట.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9
1: ವಿಂಟು ನೋಡಿ, ಇದು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9. ఆర్జె వెంకితో మరి లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం, డబుల్ కమిటాలో ఉన్నాం. రైట్, మరి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నటువంటి క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి అంటే వెంకీ అనిల్ 5 కదా. సో ఈ సినిమాలో వెంకటేష్ కళ్యాణ్ రామ్ కలిసి కనిపించబోతున్నారట. షూటింగ్ స్టార్టింగ్కి ముందే విడుదలైనటువంటి ప్రోమో వీడియో మంచి హైప్ తెచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పాటు యాక్షన్ అంశాలు కూడా ఉండనున్నాయట ఇందులో. డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్ కామెడీని జోడించబోతున్నారు. ఇక ఈ కాంబినేషన్పై ప్రేక్షకులు అయితే భారీ అంచనాలే నెలకొన్నాయి. ముహూర్తపు క్లాప్ పడగానే మరిన్ని అప్డేట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్లో హాట్ టాపిక్గానైతే మారింది. చూద్దాం వెంకీ అనిల్ 5 ఎలా ఉండబోతుంది ఈ మూవీ అనడానికి కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. రైట్, ఇప్పుడైతే మరి రమణ గోగుల మధుప్రియ పాడినటువంటి గోదావరి గట్టు మీద అంటూ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోంచి ఈ పాట మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వింటూనే ఉండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం. స్టూడియో క్లాక్ సమయం 3:36 దాటి 8 సెకండ్లు అయింది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్నటువంటి ది పారడైజ్ పై భారీ అంశాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. మరి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నటువంటి ఈ ప్రాజెక్టుపై అయితే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక భారీ సెట్లు, గ్రాండ్ విజువల్స్ సినిమాకైతే ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలవనున్నాయి. నాని కెరీర్లో ఇది అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా అవుతుంది అని చెబుతున్నారు. సో మేకర్స్ ఒక్కో అప్డేట్తో అంచనాలనైతే పెంచుతూ వస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నా బజ్ మాత్రం భారీగానే ఉంది. రాబోయే నెలల్లో ఈ మూవీ నుంచి మరిన్ని సర్ప్రైజ్లు వచ్చేటువంటి అవకాశం అయితే లేకపోలేదు అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటంటే మాత్రం మనం ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే ఆర్పి పట్నాయక్ పాడినటువంటి సూపర్ సాంగ్ మీ అందరి కోసం హోలీ మూవీలోంచి. ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ కంపోజిషన్ లో కులశేఖర్ లిరిక్స్ అందించారు ఈ పాటకి.

0: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం. స్టూడియో క్లాక్ సమయం 3:48:24 అయింది. రైట్, మరి నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్నటువంటి స్వయంభూ అనేటువంటి మూవీ ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా అయితే మారింది. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్నటువంటి ఈ సినిమా షూటింగ్ దశలో ఉందండి. భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారట. సో విభిన్నమైనటువంటి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఫిలిం ఇది. ఇక పీరియాడిక్ సెట్స్ సినిమాకు ఒక స్పెషల్ అట్రాక్షన్ గానున్నాయి. నిఖిల్ కెరీర్లో మరో డిఫరెంట్ మూవీగా నిలవనుంది ఈ సినిమా. మేకర్స్ అయితే క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడ్డం లేదట. ఇక ఈ సినిమా కోసం అభిమానులు చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి మాత్రం ఇంకా కొద్ది రోజులు టైం అయితే ఉంది. సో ఏదైతేనే మొత్తానికి ఒక స్పెషల్ అట్రాక్షన్గా మన ముందుకు రాబోతుందట ఈ నిఖిల్ సిద్ధార్థ్ యాక్ట్ చేసినటువంటి స్వయంభూ అనేటువంటి సినిమా. సో చూద్దాం, ఎప్పుడైతే సూపర్ సాంగ్ విందాం. విజయ్ ప్రకాష్ పాడినటువంటి గురువారం అంటూ కిరాక్ పార్టీ మూవీలోంచి ఈ సినిమాలోని ఈ పాట.

0: లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: FM Rainbow 101.9.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ పార్లమెంటు భవన్లో 10 మంది నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో ఏపీ నుంచి సానా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కొత్త సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ 2030 నాటికి భారత్లో ఏఐ క్లౌడ్ సేవల విస్తరణ కోసం $13 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో భేటీ తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ నిధులను ప్రధానంగా డేటా సెంటర్ల సామర్థ్యం పెంచడానికి, సాంకేతిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగిస్తారు. కర్ణాటకలోని హొస్పేటలో తుంగభద్ర ప్రాజెక్ట్ కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డికే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ఈరోజు ప్రారంభమైంది. జూలై 24 వరకు ఇది కొనసాగుతుంది. బీఎల్ఓలు ప్రతిరోజు 50 ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారు. ఓటర్లు వీటిని పూర్తి చేసి వచ్చే నెల 24వ తేదీలోపు ఇవ్వాలి. సమస్యల పరిష్కారం కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించవచ్చు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వివాదంపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయకూడదంటూ ప్రభుత్వం జారీ చేసిన GO No. 9 నిబంధనలపై కోర్టు తాత్కాలిక స్టే విధించింది. బకాయిలు చెల్లించకుండా కళాశాలలు ఎలా నడుపుతారని ప్రశ్నించగా, 15 లోపు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. సికింద్రాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్వప్నలోక్ కాంప్లెక్స్ పక్కనున్న సూర్యకిరణ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది

ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్టు ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 బ్రిక్స్ భారత అధ్యక్షతన హర్యానా గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. అందరికీ ఇంధనం అనే నినాదంతో సాగిన ఈ సదస్సులో ఇంధన భద్రత, స్థిరత్వం, సాంకేతిక ఆవిష్కరణలపై చర్చించారు. భారత్ విద్యుదుత్పత్తి వినియోగంలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను రాష్ట పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ అధికారికంగా విడుదల చేశారు. ఫలితాల కోసం bse.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలి. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అంబర్పేటలో నిర్వహించిన జనంబాట కార్యక్రమంలో మాట్లాడుతూ కవిత ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి పేదల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం నీట్ పేపర్ లీక్ చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నారాయణగూడలో జరిగిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లీకేజీ వల్ల 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని, ఇంత జరుగుతున్న ప్రధానమంత్రి గాని విద్యాశాఖ మంత్రి గాని స్పందించకపోవడం దారుణమన్నారు. వెనిజులాలో సంభవించిన 2 భారీ భూకంపాల వల్ల ఇప్పటివరకు 164 మంది ప్రాణాలు కోల్పోగా 971 మంది తీవ్రంగా గాయపడినట్టు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రకటించారు. వందలాది భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమై ఎంస్టూడియో క్లాక్ల సమయం 5:05 దాటి 38 సెకండ్లు అయింది. మనం ఉన్నాం తాజా ట్యూన్స్లో. మరి తాజా ట్యూన్స్లో ఇప్పుడు ముందుగా ఏఆర్ రెహమాన్ అనేటువంటి సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది పెద్ద మూవీలోంచి. ఈ పాట మీ అందరి కోసం. ఆర్జే వెంకితో తాజా ట్యూన్స్ వింటున్నారు ఎఫ్ఎం 101.9 పై.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: నచ్చిన కదినేసుకో మల్లడు గని పెళ్ళి.
1: అరే అందరికైతే అది అయిపోయింది, ఇలా కొత్త ఉన్నది. ఆ మళ్ళీ అడ్డుగాడు ఏంటి ఏమనుకున్నావు, మా ఊళ్ళో అనుకున్నావా?

0: when the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకున్నాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.

0: ರೇನ್ಬೋ 101.9
1: ఇంటర్నెట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఇందాక సూపర్ హిట్ రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ ఒకటి విన్నారు. మొండిమొగుడు పింక్ పిల్లం సినిమాలోంచి ఇందాక ఆ పాట విన్నారు. రైట్, మరి ఈ సూపర్ హిట్ పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి పాట. వేటూరు సుందరరామూర్తి లిరిక్స్ అందించారు ఆ పాటకి. వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు ఆర్జే వెంకితో. ఇప్పుడు వినండి భీమ్ సిసిడిలో పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ మాస్ జాతర సినిమాలోంచి మీ ఎందుకోసం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఏదైనా ఐటీఐ కోర్స్ లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్.

0: డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: FM Rainbow 101.9.
2: స్టూడియో కప్పు సమయం 5:45 ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో మూత్రకోశ వ్యాధులు చికిత్స గురించి యూరాలజిస్ట్ డాక్టర్ పి వంశీకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నీరజ పెండ్యాలా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆరోగ్య జీవనం శీర్షికన మూత్రకోశ వ్యాధులు చికిత్స ఈ అంశం గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ పి వంశీకృష్ణ గారు మనతో మాట్లాడడానికి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: డాక్టర్ గారు, ప్రధానంగా ఈ రోజుల్లో యూరిన్ ఆగకపోవడం, దాన్ని వాళ్ళు ఆపుకోలేకపోవడం, ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది సార్. దీనికి కారణాలు ఏంటంటారు సార్?
1: ఇప్పుడు యూరిన్ బ్లాడర్ అనేది ఒక మనకి అందరికి తెలిసిన ఒక ఆర్గన్ ఉంది. దాని ఫంక్షన్ ఏంటి? యూరిన్ బ్లాడరు యూరిన్ తయారవుతుండగా కిడ్నీ నుంచి దాన్ని స్టోర్ చేసుకోవాలి. అది స్టోర్ చేసుకొని నార్మల్గా పెద్దవాళ్ళలో హాఫ్ లీటర్ వరకు అది కంఫర్టబుల్గా స్టోర్ అయ్యేటట్టు. మనకి యూరిన్ వచ్చినప్పుడు బాత్రూమ్ దగ్గర లేదు, లేదంటే మనం ఏ మీటింగ్లోనూ ఉన్నాము, లేదంటే ఎక్కడన్నా బిజీగా ఉన్నాము, అది మనకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అన్నా మనం దాన్ని ఆపుకునే అంత కెపాసిటీ ఇవ్వడం. సో ఈ రెండు దాని ఫంక్షన్స్. ఆ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా దాన్ని రిలీజ్ చేయడం యూరిన్ని. సో ఈ ఫంక్షన్స్లో ఏ కారణంలో అన్నా ఈ ఫంక్షన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఈ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అంటే యూరిన్ ఎక్కువసేపు ఆపుకోలేకపోవడము, యూరిన్ వచ్చిన సెన్సేషన్ దగ్గర నుంచి బాత్రూమ్ దాకా వెళ్ళే వరకు మనము చాలా అవస్థపడ్డం, అంటే వెంటనే వెళ్ళాలి, లేదంటే వెళ్ళకపోతే బట్టల్లో వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళలో లేడీస్లో పాపం చాలామంది బాత్రూమ్ దాకా వెళ్తూ వెళ్తూ కార్చుకుంటూ వెళ్తారన్నమాట. సో దీన్ని అర్జిన్ కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటే. సో ఇది చాలా వరకు డయాబెటీస్లో వచ్చే బ్లాడర్ చేంజెస్ వల్ల చెప్తుంటాము, లేదంటే రిపీటెడ్గా బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు బ్లాడర్ సెన్సిటివిటీ ఎక్కువైపోయి చేస్తుంటుంది. లేదు జెంట్స్లో ప్రాస్టేట్ గ్రంథి అనే గ్రంథి యొక్క వాపు చెందడం వల్ల వచ్చే బ్లాడర్లో కారణాల వల్ల కూడా చేస్తుంటుంది. లేదంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్, అంటే జస్ట్ బ్లాడర్ హైపర్ సెన్సిటివిటీ, ఎక్కువ సెన్సిటివ్ ఉండే బ్లాడర్ వల్ల కూడా చూస్తుంటాము. సో దీనికి ఏ కారణం అనేది మనం దీన్ని ఫస్ట్ పసిగట్టాలి. ఇది ప్యూర్ ఓవర్ యాక్టివ్ బ్లాడరా, లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా, డయాబెటీస్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా అవుతుందా, ప్రాస్టేట్ గ్రంథి జెంట్స్ అయితే చూసుకొని బ్లాడర్లో ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేదు, ఇన్ఫెక్షన్ లేదు అని మన నిర్ధారణ అయితే కనుక బ్లాడర్ సెన్సిటివిటీ తగ్గించేందుకు ఎక్సర్సైజెస్ ఉంటాయి, బయోఫీడ్బ్యాక్ థెరపీ ఉంటుంది, లేదంటే మెడిసిన్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్. 99% మంది ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లమ్ని మెయిన్ కారణం అసలు జనరల్గా లేడీస్, ఇది ఎవరికి చెప్పుకోలేకపోవడం. ఇంట్లో వాళ్ళు, ఇంట్లో ఉండే మనుషులకు కూడా చాలామంది చెప్పుకోలేరు,
0: చెప్పలేరు సార్.
1: సో అలా వాళ్ళే లోపల సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ మీ వివిధ భారతి ప్రోగ్రాం ద్వారా ఎవరైతే శ్రోతలు ఉన్నారో ఈ మాట విని వాళ్ళ ప్రాబ్లమ్స్ని, ఎవరైతే దగ్గరలో డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని సంప్రదించి ఈ ప్రాబ్లమ్ని ఈజీగా మనం ట్రీట్ చేయొచ్చు అనే భరోసా వాళ్ళకి ఇవ్వడం నా ఉద్దేశం. సో ఇలా ఈజీగా మనం టెస్టింగ్ చేసుకొని ట్యాబ్లెట్స్తోని కానీ, ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ బయోఫీడ్బ్యాక్ థెరపీ కూడా ఇస్తున్నాము, జోగో థెరపీ అని. దాని ద్వారా ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్గా

0: క్యూర్ చేసే సిచ్యువేషన్లో కూడా వచ్చాము.
1: ఓకే
0: సో ఈ అర్జిన్ కాంటినెన్స్ వీటిని, ఇంకొకటి లేడీస్ దగ్గితే తుమ్మితే కూడా యూరిన్ లీక్ అవ్వడం చూస్తుంటాం, దీన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. సో ఇది మన మదర్స్ ఎక్కువ మంది పిల్లల్ని కండం కానీ, లేదంటే డెలివరీ అప్పుడు ఎక్కువ టైం తీసుకున్నందుకు కానీ, లేదంటే జస్ట్ వీక్నెస్ పెల్విక్ ఫ్లోర్ ఉంటే కానీ ఈ పరిస్థితి వస్తుంటుంది. సో దీనికి కూడా చాలా వరకు ఈ బయోఫీడ్బ్యాక్ థెరపీస్ ఉన్నాయి, జోగో థెరపీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్, లేదంటే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, లేదంటే ఓ మైనర్ ప్రొసీజర్ టీఓటీ అని చిన్న టేప్ అమర్చడం, అది చిన్న కట్ చేసి అమర్చడం. సో ఈ ప్రొసీజర్ ద్వారా అవసరం బట్టి జస్ట్ మెడిసిన్స్ కానీ, బయోఫీడ్బ్యాక్ ఫిజియోథెరపీ కానీ, లేదంటే టేప్ కానీ, ఏదో పద్ధతితో దీన్ని కూడా చాలామందిని ఈజీగా క్యూర్ చేయొచ్చు.
1: ఓకే, సిగ్గుపడకుండా ముందు ప్రాబ్లం ఏంటనేది వాళ్ళు తెలుసుకుని చెప్పగలగాలి ఇంట్లో ఎవరో ఒకరికి.
0: ఎగ్జాక్ట్లీ, ఇంట్లో చెప్తే వాళ్ళు దీనిలో ఒక డిసీజ్కి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, డిసీజ్ అనేది నేచురల్.
1: మగవాళ్ళల్లో ఏ రకంగా ఉంటుందండి ఈ పరిస్థితి?
0: మగవారిలో 45-50 వయస్సు దాటిన తర్వాత ప్రాస్టేట్ గ్రంథిని, నార్మల్ గ్రంథి ఎక్కడుంటుందంటే యూరిన్ బ్లాడర్ అవుట్లెట్ దగ్గర పైప్ చుట్టూతా ఉంటుంది. దీని యొక్క ఫంక్షన్ ఏదైతే, దీని పని వీర్యకణాల యొక్క పోషణ.
1: ఓకే,
0: ప్రాస్టేటిక్ ఫ్లూ జ్యూస్ సెక్రెట్ చేయడం, వాటి వల్ల ఫ్లూయిడ్ దీంతో. సో ఇది ఈ ఏజ్ వచ్చినప్పుడు బాడీలో హార్మోన్ చేంజెస్ రావడం వల్ల ఈ గ్రంథి వాపు జరుగుతుంది. ఈ వాపు వచ్చి యూరిన్ పైప్ని స్లోగా కంప్రెస్ చేస్తూ వస్తుందన్నమాట. ఈ కంప్రెషన్ వల్ల యూరిన్ సరిగ్గా స్పీడ్గా రాకపోవడాన్ని ఓవర్కమ్ చేయడానికని బ్లాడర్ యొక్క మజిల్ గట్టిపడ్డము, ఈ మజిల్ గట్టిపడడం వల్ల బ్లాడర్ ఈజీగా ఎక్స్పాండ్ కాకుండా కెపాసిటీ తగ్గిపోవడము, అర్జెంటుగా యూరిన్ రావడం, ఇందాక చెప్పినట్టు ఫ్రీక్వెంట్గా అర్జెంటుగా నైట్ టైం లేవడం, యూరిన్ నార్మల్గా లేవకూడదు, ఒకసారి వరకు ఓకే, 2 times, 3 times, 5 times, 8 times కూడా లేచేవాళ్ళు ఉంటారు. సో ఇలా నైట్ డిస్టర్బ్ అయిపోవడము, యూరిన్ ఇన్ఫెక్షన్ కావడము, యూరిన్లో బ్లడ్ రావడము, అప్పుడప్పుడు ఈ ప్రెజర్ వల్ల బ్లాడర్ వీక్ అయిపోయి కిడ్నీస్ మీద కూడా ప్రభావం పడి కిడ్నీస్ కూడా డ్యామేజ్ జరగడం కూడా చూస్తుంటాం. సో అది సివియర్గా ఉండేవాళ్ళు కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్, మెజారిటీ మైల్డ్ ప్రాబ్లంలోనే మన దగ్గరికి వస్తుంటారు. సో వీరికి మనం హాస్పిటల్లో ఎగ్జామిన్ చేయడము, ప్రాస్టేట్ గ్రంథిని మనం ఎగ్జామిన్ చేయడము, అల్ట్రాసౌండ్ స్కానింగు, యూరోఫ్లోమెట్రీ అని కొన్ని టెస్టులు చేయడము, వీటితో మనం ప్రాస్టేట్ గ్రంథి ఎంత పెరిగి ఉంది, దానివల్ల ఎంత అబ్స్ట్రక్ట్ అయింది అది చూసుకొని ట్యాబ్లెట్స్తోనే 90% మందికి ఈ గ్రంథిని రిలాక్స్ చేయొచ్చు. సో 10% మందికి ఈ స్టేజ్ చాలా ఎక్కువ స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, చాలా ఎక్కువ వాపు జరిగింది, లేదంటే ఈ అబ్స్ట్రక్షన్ వల్ల బ్లాడర్ వీక్ అవడం జరగడం, బ్లాడర్లో కూడా రాళ్ళు ఫామ్ అవుతుంటాయి దీనివల్ల, బ్లాడర్లో రాళ్ళు ఫామ్ అవడం, కిడ్నీస్లో వాపు రావడం ఈ ప్రెజర్కి, లేదంటే రిపీటెడ్గా కిడ్నీ ఇన్ఫెక్షన్స్, బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అవడం, లేదంటే కొన్నిసార్లు డైవర్టికులం అంటాం బ్లాడర్లో, ఈ ప్రెజర్కి బ్లాడర్లో కూడా కొద్దిగా వాపు రావడం. సో ఈ కారణాలు ఉండవాళ్ళు, లేదంటే ట్యాబ్లెట్స్తో ఎఫెక్ట్ సరిగ్గా రాకపోవడం, ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రాస్టేటిక్ గ్రంథిని మనం రిమూవ్ చేసే అవసరం పడుతుంది. మామూలుగా యూరిన్ పాసేజ్ ద్వారానే మనం చేస్తుంటాము ఈ గ్రంథి రిమూవల్, దీన్ని టీయూఆర్పి ఆపరేషన్ అంటాము. ఇది కరెంటు, ఎలక్ట్రిక్ కరెంటుతో మనం దాన్ని చేస్తాము. అలా కాకుండా లేజర్ ఎనర్జీతో కూడా ఈ ప్రాస్టేట్ గ్రంథిని రిమూవ్ చేయొచ్చు. దీంట్లో స్కోప్ ఏదైతే వాడతామో మన యూరిన్ నాళం నుంచి, ఆ స్కోప్ చిన్న స్కోప్ వాడడం వల్ల అల్ట్రా స్లిమ్ ఫ్లెప్ అనే ఆపరేషన్ ద్వారా మనం చాలా సోఫిస్టికేటెడ్గా ప్రాస్టేట్ గ్రంథిని రిమూవ్ చేయొచ్చు. లేజర్ వాడడం వల్ల బ్లీడింగ్ కూడా తక్కువ ఉంటుంది, కంప్లీట్గా రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని మ్యాక్సిమం ఎఫెక్యసీతో, సేఫ్టీతో డీల్ చేసిన సిట్యుయేషన్ తీసుకురావచ్చు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు చిన్నపిల్లల్లో ఈ మూత్రకోశానికి సంబంధించి కొంతమంది ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటారు, కొంతమంది అసలు లేవరు, కొంతమంది పక్క తడిపేస్తూ ఉంటారు నిద్రలో, వీటికి కారణాలు చికిత్స ఎలా ఉంటుంది?
0: పిల్లల్లో మేము వాయిడింగ్ డిస్ఫంక్షన్ అంటే, వాయిడింగ్ అంటే యూరిన్ పాస్ చేయడం సరిగ్గా పోయకపోవడం, అంటే మీరు అన్నట్టు ఎక్కువసార్లు పోవడము, లేదంటే అసలు లేజీ బ్లాడర్ ఎక్కువ పోయిపోవడం, ఈ రెండు రెగ్యులర్గా చూస్తుంటాము. దీనికి సాధారణంగా మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమే ఎక్కువగా ఉంది. కొన్నిసార్లు నర్వ్స్ ప్రాబ్లం, న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాము, అంటే వాళ్ళకి పుట్టుకతోనే స్పైనల్ కార్డ్ సరిగ్గా ఫామ్ కాకపోవడం వల్ల, లేదంటే ఈ వెన్నుపూసలో అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల కూడా బ్లాడర్కి నర్వ్స్ సరిగ్గా అందకపోవడం వల్ల కూడా యూరిన్ ప్రాబ్లం ఉంటుంది. సో అది ఇంకా ఎర్లీ స్టేజ్లో, అంటే పుట్టిన వెంటనే కానీ ఫస్ట్ 3-4 ఇయర్స్లో తెలుస్తుంది. ఈ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అంటే 5th class, 6th class, 4th class ఇట్లాంటి వాళ్ళు, దీనికి ఇది మోర్ కామన్ది కాబట్టి ఫస్ట్ దీని గురించి చెప్తాను. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు కొన్నిసార్లు టాయిలెట్స్ నీట్గా లేవనో, లేదంటే

0: టీచర్కి చెప్తే కోప్పడతారనో, యూరిన్ వచ్చినప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటారు.
1: అవును.
0: అలా పోస్ట్పోన్ చేసుకున్నప్పుడు బ్లాడర్ యొక్క నార్మల్ ఫంక్షన్ దెబ్బతింటుంది. సో ఒక స్టేజ్కి వచ్చాక యూరిన్ బ్లాడరు చాలా ఎక్కువ అగ్రెసివ్గా అయిపోయి మాటిమాటికి యూరిన్ రావడము, లేదంటే కంట్రోల్ లేకుండా యూరిన్కి వెళ్ళిపోవడము చూస్తుంటాము. దీన్ని వాయిడింగ్ డిస్ఫంక్షన్ అంటాము. సో ఇంకొకసారి యూరిన్ చాలా పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల బ్లాడర్ సాగిపోయి లేజీ బ్లాడర్, అంటే ఎంత వాటర్ తాగినా ఎంతసేపటి యూరిన్ రాదు, చాలా సాగిపోయి ఉంటుంది. నార్మల్ కెపాసిటీ పిల్లల్లో ఫర్ సపోజ్ 400 ml ఉందనుకోండి, వీళ్ళకి 800 ml దాకా కూడా సెన్సేషన్స్ రావు. సో ఈ రెండు కండిషన్స్ వెంటనే దాన్ని ట్రీట్ చేయడం అవసరం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జంక్ ఫుడ్ తీసుకోవడము, మన ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడము, వీటి వల్ల పిల్లల్లో కూడా ఈ మధ్య ఊబకాయం, ఒబేసిటీ, కాన్స్టిపేషన్ చూస్తున్నాం. సో ఇంకొకటి, స్కూల్ ఎర్లీగా వెళ్ళాలి. సో ఒక మోషన్కి వెళ్ళే షెడ్యూల్, కొన్నిసార్లు పొద్దున్న వెళ్తారు, కొన్నిసార్లు సాయంత్రం వెళ్తారు, కొన్నిసార్లు ఒక రోజంతా వెళ్ళరు. ఇట్లా ఒక రెగ్యులర్గా మోషన్కి వెళ్ళకపోవడం వల్ల కూడా యూరిన్ మోషన్, బ్లాడర్ బవల్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఈ అన్ని కాంప్లెక్స్ని మనం రాకుండా చేయడం ఎట్లా? సో పిల్లలకు ఒక డిసిప్లిన్ ఏర్పాటు చేయాలి. అంటే రోజు మార్నింగ్ మోషన్కి వెళ్ళాలి. సో వాళ్ళ డైట్లో మన హోమ్ ఫుడ్, మనం ఇంట్లో అందరం రైస్ కానీ ఏదైనా దాల్, మన కూరగాయలు, ఇవి ఎక్కువ తీసుకోవడం. జంక్ ఫుడ్, కొందరు జంక్ ఫుడ్ మీదనే ఆధారపడి ఉంటారు. జంక్ ఫుడ్లో ఫైబర్ ఉండదు, మనకి మోషన్ సరిగ్గా రాదు. సో జంక్ ఫుడ్ కెన్ బి పిల్లలు అన్నాక తింటూ ఉంటారు, అది అకేషనల్గా ఏదో వీక్లీ వన్స్ అట్లా తీసుకోవచ్చు. కానీ రెగ్యులర్గా ఇంట్లో హోమ్ ఫుడ్ తీసుకోవాలి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, ఒక టైంకి మోషన్కి వెళ్ళాలి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి వాళ్ళు తీసుకునేది, టైంకి మోషన్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా వాటర్ తాగుతూ ఉండాలి, యూరిన్కి వెళ్తూ ఉండాలి. స్కూల్లో పరిస్థితి సరిగ్గా లేనప్పుడు కొందరు పిల్లలకి కావాలంటే టీచర్తో మాట్లాడి వాళ్ళకి స్పెషల్ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి టాయిలెట్స్ అలో చేయడము ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఈ టాయిలెట్ డిసిప్లిన్ చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే పిల్లలు రికవర్ అవుతారు. సో ఈ డైట్ చేంజెస్, ఈ మోషన్ కరెక్ట్ చేయడానికి, కాన్స్టిపేషన్ కరెక్ట్ చేయడానికి కూడా డైట్లో మార్పులు అవసరమైతే, కాన్స్టిపేషన్ కరెక్ట్ చేయడానికి కొన్ని లాక్సేటివ్ మెడిసిన్స్, యూరిన్ బ్లాడర్ని కూడా స్టెబిలైజ్ చేయడానికి బ్లాడర్ని కొద్దిగా మెడిసిన్స్తో కంట్రోల్ చేయడము, ఫిజియోథెరపీ టెక్నిక్స్తో, వీటితో ఈ వాయిడింగ్ డిస్ఫంక్షన్ని చాలా వరకు కరెక్ట్ చేయొచ్చు. పోతే ఈ న్యూరోజెనిక్ బ్లాడర్, అంటే పుట్టుకతో స్పైన్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు, లేదంటే 10 ఏళ్ళు 11 ఏళ్ళ బాబులకి హైట్ పెరిగినప్పుడు కూడా ఈ కార్డ్ ఏదైతే వెన్నుపోసి ఉంటుందో, వెన్నుముక్కకి అతుక్కుపోవడం వల్ల టెథర్డ్ కార్డ్, దీనివల్ల కూడా స్ట్రెచ్ అయిపోయి ఆ టైంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చూసుకోవడానికని న్యూరోలాజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. అవసరమైతే MRI స్పైన్ అలాంటి టెస్టులు చేసుకొని అటువంటి ప్రాబ్లమ్స్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని వాటికి అవసరమైతే మైనర్ సర్జరీస్, స్పైన్ సర్జరీస్ ఉంటాయి, అవి కరెక్ట్ చేస్తే బ్లాడర్ని మనం రికవర్ చేయొచ్చు.
1: అంటే ఇప్పుడు పిల్లలు పక్క తడిపేస్తున్నారని కామన్ థింగ్లా చూడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటే కరెక్ట్ చేయొచ్చు తొందరగా.
0: కరెక్ట్. సో ఇప్పుడు పిల్లలు పక్క తడిపేస్తున్నారు, చాలా మంది పిల్లలు నైట్ టైం పక్క తడిపేస్తారు.
1: ఎక్కువ మంది మగ పిల్లలు ఉంటారు డాక్టర్ గారు, ఇది ఎంతవరకు?
0: అది ఇద్దరులోనూ చూస్తుంటాము. సో పక్క తడిపే పరిస్థితి ఉన్నవాళ్ళు, అంటే మామూలుగా ఒక 7-8 ఇయర్స్ వరకు చాలా మంది తడుపుతుంటారు. కొన్నిసార్లు ఈ పరిస్థితి 15 ఏళ్ళు 18 ఏళ్ళ వరకు కూడా ఉంటుంది. ఓకే. సో దీనివల్ల పిల్లలు కూడా చాలా సఫర్ అవుతుంటారు సైలెంట్గా. మన పెద్దవాళ్ళు ఏంటి నువ్వు అని అని మనం వాళ్ళని కసురుకోవడం. ఫస్ట్ దీనికి మనం ఇవాల్యుయేట్ చేయాలి, ఇది ఓన్లీ ప్యూర్లీ నైట్ టైం పక్క తడపడమేనా, బ్లాడర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మేము ఎగ్జామిన్ చేయడము, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ వాళ్ళ హ్యాబిట్స్ ఎట్లున్నాయో చెక్ చేయడము. వీటిల్లో వేరే ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, బ్లాడర్ ఫంక్షన్ నార్మల్ ఉంది, ఓన్లీ నైట్ టైము వాళ్ళకి మెలకు రావట్లేదు యూరిన్ వచ్చినప్పుడు అని నిర్ధారణ అయితే కనుక ఫస్ట్ రీఅష్యూరెన్స్ ఫ్యామిలీకి, ఇది డేంజరస్ ప్రాబ్లం కాదు, మైనర్ ప్రాబ్లమే, మీరు పిల్లల్ని కసురుకోవడం అట్లాంటివి చేయడం వల్ల వాళ్ళు బాధపడము, సైలెంట్గా సఫర్ అవడం వల్ల వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం ఎఫెక్ట్ అవ్వడము, దానివల్ల ఒక మానసికంగా గాయం ఏర్పడుతుంది. సో వాళ్ళకి ధైర్యం చెప్పాలి, నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా యూరిన్ పాస్ చేయడము, మిడ్ నైట్ అలారం పెట్టి యూరిన్ పాస్ చేయడము, ఈ రెండు ఫాలో అవుతూ వాటర్ కూడా ఈవినింగ్ టైం కొద్ది తగ్గించి డే టైంలో ఎక్కువ తీసుకోవడము, ఎర్లీగా డిన్నర్ చేయడము, ఇవన్నీ చర్యలతో కూడా సరిపోకపోతే కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి కొన్ని రోజులు ఇవ్వడము. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం కొన్ని సంవత్సరాలు దీన్ని కనుక మేనేజ్ చేస్తే 99% మంది ఆటోమేటిక్గా 15 ఇయర్స్ కానీ 12

మూత్రకోశ వ్యాధులు చికిత్స అంశం గురించి యూరాలజిస్ట్ డాక్టర్ పి వంశీకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నీరజా పెండ్యాలా.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 6:01 అయింది. ఎస్, మనం ఉన్నాం జెన్ జీ యువా ప్రోగ్రామ్ లో. సో ఎప్పటిలాగే జెన్ జీ యువా ప్రోగ్రామ్ లో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఈ ప్రపంచంలో ప్రతి మనిషి వెతికేది ఒకటే. అది డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పేరు కావచ్చు, గుర్తింపు కావచ్చు. కానీ వీటన్నిటి వెనుక ఉన్న అసలు లక్ష్యం ఒక్కటనే చెప్పాలి, అదే ఆనందంగా ఉండటం. అవును, ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలి అని అనుకుంటారు, కోరుకుంటారు. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆనందం కోసం వెతుకుతున్న వారిలో చాలామంది ఆనందాన్ని ఎక్కడ వెతకాలో తెలియక అలా వెతుకుతూనే ఉండిపోతారు. అసలు ఆనందం అంటే ఏంటి మాట్లాడుకుందాం మన ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో. సో స్టే ట్యూన్డ్ విత్ బ్యూటిఫుల్ సాంగ్స్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.

0: 101.9.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? అన్ని
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 6:21 అయితే అయిపోయింది. ఎస్, అసలు ఆనందం అంటే ఏంటి అనే క్వశ్చన్ దగ్గర ఆగిపోయాం కదా. సో ఈ కాంటెక్స్ట్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజు దగ్గర అన్నీ ఉన్నాయి. రాజ్యం ఉంది, సంపద ఉంది, సేవకులు ఉన్నారు, కానీ అతనికి ప్రశాంతత లేదట. ఒకరోజు ఆ రాజు ఒక సాధువుని ఇలా అడిగారు, నాకు అన్నీ ఉన్నాయి, అయినా ఆనందం ఎందుకు లేదు? దానికి ఆ సాధువు చెప్పినది ఒక గొప్ప మాట. అదేంటంటే, నువ్వు ఉన్నదాన్ని ఆస్వాదించడం మర్చిపోయావు, లేని దానికోసం పరుగెత్తుతూ ఉన్నావు. నీ పరుగులాటలో నీలో ఉన్న ఆనందం నీకు కనిపించట్లేదు అని. ఎస్, ఆనందం అంటే అది ఎక్కడో ఉండదండి, మన మనసు, మనం వాటిని తీసుకునే విధానం, కృతజ్ఞత, ఇవన్నీ ఆనందాలే కదా. సో ఎంత గొప్ప కదా ఇది. ఈ కథ వినంగానే నాకైతే డెఫినెట్లీ చాలా చాలా ఒక నిమిషం స్టక్ అయ్యి ఆలోచించాలనిపించింది. ఎస్, వీ షుడ్ బీ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్ ఫస్ట్. ఎస్, ఆస్పిరేషన్స్ ఉండాలి, మనం ఎదగాలి, బట్ ఉన్నదాన్ని కూడా అనుభవించాలి. ఏమంటారు? ఆలోచిస్తూ ఉండండి. ఈ సూపర్ ట్రాక్ వింటూ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 6:37 మనం ఉన్నాం జెన్ జి యువ ప్రోగ్రామ్ లో. ఎస్, హ్యాపీనెస్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో మన తెలుగు సంస్కృతిలో ఒక అందమైన మాట ఉంది, అదేంటంటే పంచుకుంటే పెరిగేది ఆనందం. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు అది మరింత పెరుగుతుందిట. ఒక మంచి మాట, ఒక చిరునవ్వు, ఒక చిన్న సహాయం, ఇవన్నీ కూడా ఎదుటివారి రోజును మార్చగలిగేంత బలం కలిగిన విషయాలు. సో హ్యాపీనెస్ని పంచడం అంటే ఒక మనిషి ఎదురుపడినప్పుడు నవ్వుతూ మాట్లాడడం, జస్ట్ ఒక చిరునవ్వు ఇవ్వడం, ఇవి కూడా ఎదుటివారి మనిషి ఆ వ్యక్తి లైఫ్లో ఉన్న ఒక చిన్న డిస్టర్బెన్స్ని ఆ సెకండ్ అలా ఆపుతాయి కదా. ఒక చిన్న మాట, ఒక చిన్న పలకరింపు. ఒక్కసారి ఆలోచించండి. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం ఫ్రమ్ ద మూవీ పెద్దీ.

0: ರೇನ್ಬೋ 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
3: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
1: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్ లో సమయం 6:48 అయిపోయింది. సో ఇవాళ జెన్జీ యువ ప్రోగ్రామ్ లో మనం ఆనందం గురించి మాట్లాడుకుంటున్నాం. యువతకు ప్రత్యేకంగా చెప్పాలనుకునేది ఏంటంటే, విజయాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకండి, ప్రయాణాన్ని కూడా ఆస్వాదించండి. తప్పులు చేస్తే బాధపడకండి, అవే తప్పులు పాఠాలుగా నేర్పుతూ ఉంటాయి. ఎందుకంటే పరాజయాలు శాశ్వతం కాదు, అలాగే విజయాలు కూడా శాశ్వతం కాదు. కానీ ప్రతి అనుభవాన్ని సానుకూలంగా స్వీకరించే మనస్తత్వం ఉంటుందే, అదే ఆనందానికి పునాది. చివరగా, ఆనందం బయట ఎక్కడో దొరికే వస్తువు కాదు, అది మన ఆలోచనల్లో, మన బంధాలలో, మన సంబంధాలలో, మన కృతజ్ఞతలో, మన దయలో ఉంటుంది. ప్రతిరోజును ఒక వరంగా భావించి జీవిస్తే చిన్న విషయాల్లోనూ సంతోషాన్ని కనుగొనగలం. అది కదా ఆనందమైన జీవనం అంటే. అందుకే ఈరోజు నుండి ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ఎక్కువగా నవ్వుదాం, తక్కువగా ఫిర్యాదులు చేద్దాం, ఎక్కువగా

ప్రేమిద్దాం, తక్కువగా ద్వేషిద్దాం, ఎక్కువగా కృతజ్ఞతతో ఉందాం, తక్కువగా పోల్చుకుందాం. ఇలా ఉంటే ఆనందం మనలో మన చుట్టూ ఉండదా? ఆలోచిస్తూ ఉండండి. సూపర్ ట్రాక్ వచ్చేస్తోంది మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:01 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో. సో మీ అందరికీ తెలిసిందే, హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో మన లిజనర్స్ అందరూ కాల్ చేయొచ్చు అండ్ మనం అనుకున్న టాపిక్ మీద క్లియర్గా మాట్లాడుకుంటాం. చాలాసార్లు టాపిక్ మీద క్లియర్గా మాట్లాడుకుంటాం, కొన్నిసార్లు గేమ్స్ కూడా ఆడుకుంటాం. సో ఇవాళ హలో రెయిన్బోలో మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన పదాక్షరి ఆడుకుందాం. సో పదాక్షరిలో పదాలు ఏంటి అంటే నవ్వు అండ్ ఆనందం. సో ఈ రెండు పదాల్లో ఏ ఒక్క పదమైనా వచ్చేలాగా మీరు ఒక పాట పాడచ్చు మాకు కాల్ చేసి. మా నెంబర్స్ 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715. సో పాట పాడాలి అని లేదు, పాట చెప్పచ్చు కూడా. సో మీకు కనుక ఏదైనా పాట గుర్తొస్తున్నట్లయితే యూ కెన్ కాల్ అస్, వీల్ టాక్ టు ఆల్ అవర్ లిజనర్స్ టుడే. సో ఫస్ట్ కాల్ తీసుకునే ముందు ఈ సూపర్ ట్రాక్ మీకోసం, స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:08. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన పదాక్షరి గేమ్ ఆడుతూ, సో ఇవాళ్టి పదాక్షరి గేమ్లో పదాలు ఏంటి అంటే సంతోషం, నవ్వు, ఆనందం, ఇలా ఏ వర్డ్స్ అయితే మన హ్యాపీనెస్కి రిలేట్ అవుతాయో ఆ పదంలో ఏ పదం గురించి అయినా ఒక పాట పాడచ్చు మీరు. సో ఇప్పుడైతే ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
1: ఓం శాంతి, నమస్కారం అండి. సత్య గారు, నా పేరు పోల్చెట్టి మెహర్ బాబా, జూబ్లీ హిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: నమస్కారం అండి.
1: ఒకసారి ఆర్జే మీ సత్య.
0: నేను మీ ఆర్జే సత్య.
1: ఇకపోతే అండి, చలిగాలి వీచింది, సన్నజాజి పూచింది, కోడిళ్ళకే చేరుకో, ఈ గాలికి సందివ్వకు, చిరుగాలికి సందివ్వకు, నీ నవ్వు నాదైన వేళ, సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా.
0: సూపర్ అండి, చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఇస్ అవర్ పదాక్షరి టుడే. నవ్వు, ఆనందం, సంతోషం, ఈ వర్డ్స్లో ఏ ఒక్క వర్డ్ అయినా పిక్ చేసుకుని ఒక పాట పాడచ్చు. యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402323-0030, 0402323-4821 అండ్ 0402970-4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్లో సమయం 7:15 అయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో, చక్కగా మన కాలర్స్తో మాట్లాడేసుకుంటూ. సో ఇవాళ హలో రెయిన్బోలో మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన పదాక్షరి గేమ్ అయితే ఆడుకుంటున్నాం. ఎస్, ఇవాళ పదాక్షరిలో పదాలు ఏంటి అంటే నవ్వు, ఆనందం, సంతోషం. ఈ పదాలతో ఏ పాటైనా మీకు గుర్తొస్తున్నట్లయితే యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402323-0030, 0402323-4821 అండ్ 0402970-4715. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో. హలో, నమస్తే అండి.
1: నేను రేడియో శ్రోత రమణయ్య.
0: నమస్తే రమణయ్య గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను. బాగున్నావా?
0: సూపర్ అండి, సూపర్. ఎస్, సో పాట పాడతారా? ఏ పదంతో పాడతారు?
1: అందమే ఆనందం, ఆనందమే జీవితం చరందము, అందమే ఆనందం.
0: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఇలా ఒక రిమోట్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటే, అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉండి ఒక గేమ్ అలా అనుకుని కాల్ చేసి పాడి, దట్ విల్ ఇన్స్టెంట్లీ గివ్ అస్ సమ్ హ్యాపీనెస్ కదా. సో మీరు కూడా మాకు కాల్ చేయాలంటే ఇంకొకసారి మా నెంబర్స్ రిపీట్ చేస్తాను, 0402323-0030, 0402323-4821 అండ్ 0402970-4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:23 మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో. సో కాలర్ తో మాట్లాడేసేద్దాం. హలో
4: హలో
3: హలో, నమస్తే అండి. మీ పేరు?
4: నమస్తే అండి, నా పేరు సత్య.
3: మీ పేరు సత్య? ఓకే సత్య గారు, టాపిక్ విన్నారా?
4: విన్నాను. సూపర్ సాంగ్, ఒకటి సూపర్ స్టార్ కృష్ణ గారిది.
3: పాడేసేయండి.
4: గాజుల కృష్ణ ఎలా ఉంటే.
3: ఎస్, పాడేసేయండి. అయితే
4: నవ్వులు రువే పువ్వమ్మ, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మ, ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మ. నవ్వులు రువే పువ్వమ్మ, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మ,
3: అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సత్య గారు.
4: ఇదే పాట వేయండి ప్లీజ్.
3: షూర్, తప్పకుండా.

0: తప్పకుండా ట్రై చేస్తాను, వింటూ ఉండండి. ఎస్, సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి, మీ పేరు?
1: బాగున్నారా? నా పేరు
0: గుడ్.
1: దేవి ఢిల్లీ. హలో,
0: చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాము. గుడ్ ఈవినింగ్ అందరికి.
0: గుడ్ ఈవినింగ్ దేవి గారు.
1: సత్య గారు బాగున్నారా అని అడిగి.
0: బాగున్నాను, బాగున్నాను. మీరు కూడా బాగున్నారు కదా?
1: మేము బాగున్నాం కాబట్టి మళ్ళీ మాట్లాడుతున్నాను.
0: థ్యాంక్ యూ. ఓకే, సో టాపిక్ విన్నారు కదా, పాడేసేయండి.
1: విన్నాను, టాపిక్ విన్నాను. నవ్వు, ఆనందము, సంతోషం, మూడు ఒక పాట రావాలి.
0: కరెక్ట్, సూపర్.
1: సరే, చెల్లుపాయ సింబుపాయే, లక్ష కాని ఎచ్చుపాయే, నవ్వుపాయ పువ్వుపాయ నవ్వుపాయే, మొట్టిదాని లవ్వుపాయే, ముద్దుపాయ ముచ్చటిపాయే, ముదిపళ్ళు రాడిపాయే, ఇంతవరకు వచ్చినాను.
0: మీరు చాలా బాగా పాడారు తెలుసా, చాలా క్యూట్గా అనిపించింది.

0: ಬಾಯೆ, ನವ ಬಾಯೆ ಪೂ ಬಾಯೆ ನವ ಬಾಯೆ, ಮುಟ್ಟಿದಾನಿ ಲವ್ ಬಾಯೆ, ಮುದ್ದು ಬಾಯೆ ಮುಚ್ಚಿಟ ಬಾಯೆ, ಮೂತಿಪಾಲು రాలిపాయె. ఇంతవరకు వచ్చినాను.
1: మీరు చాలా బాగా పాడారు తెలుసా, చాలా క్యూట్ గా అనిపించింది.
0: అంటే పాట పాడలే, ఎందుకంటే వాడ్డాన్ని నాకు వాడు వస్తుందా రాదా అనేది అనుకుంటే పాడుతున్నా, మాట్లాడినా పాట పాడలే.
1: చాలా క్యూట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి దేవి గారు. సో ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది మీకోసం. మీకోసం ఇంకొకసారి నేను టాపిక్ రిపీట్ చేస్తాను. ఇవాళ మనం పదాక్షరి ఆడుకుంటున్నాం. సో పదాక్షరిలో పదాలు నవ్వు, సంతోషం, ఆనందం. ఈ త్రీ వర్డ్స్లో ఏదో ఒక వర్డ్ వచ్చేలాగా ఒక పాట పాడాలి. సో ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది ఆ వర్డ్తోటే. సో వినేసేయండి అండ్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్ లో సమయం 7:31 మనం ఉన్నాం హలో రెయిన్బోలో పదాక్షరి గేమ్ ఆడుకుంటూ. సో కాలర్ తో మాట్లాడేసేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపై రాజేంద్ర నగర్.
0: గుడ్ ఈవినింగ్ నరసింహారెడ్డి గారు. టాపిక్ విందా? గుడ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ మేడం,
0: సూపర్ అండి.
1: సంతోషం సగం బలం ఆయుజ నవ్వమ్మా. అంతే మేడం.
0: అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో ఇవాళ టాపిక్ ఫర్ హలో రెయిన్బో ఇస్ పదాక్షరి. పదాక్షరిలో పదాలు ఏంటి అంటే సంతోషం, నవ్వు, ఆనందం. ఈ త్రీ వర్డ్స్లో ఏదో ఒక వర్డ్ వచ్చేలాగా ఒక పాట పాడొచ్చు మీరు కాల్ చేసి. సో మీరు మాకు కాల్ చేయాల్సిన మా నంబర్ 0402323 0030, 0402323 4821, అండ్ 0402970 4715. సో ఈ ప్రతి ఒక్క సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది సూపర్ సాంగ్, తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై హలో రెయిన్బో కార్యక్రమం. సో హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేసేద్దాం. హలో
1: హలో
0: నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
1: అనిల్ కుమార్
0: అనిల్ కుమార్ గారు, ఎస్ టాపిక్ విన్నారా?
1: విన్నానండి. ఈ పాట పాడలేదు, తెలియదు, మరి పాడుతున్నాను.
0: పాడేసండి.
1: పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గుండెలోన స్వర్గముందిలే, చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకి పోదులే. సీతాపోక చిలుకలు చిన్నెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింక చెల్లు. థ్యాంక్స్ అండి.
0: సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
0: ఎస్, సో ఇవాళ హలో రెయిన్బోలో టాపిక్ ఇస్ పదాక్షరి. పదాక్షరిలో పదాలు ఏంటి అంటే నవ్వు, ఆనందం అండ్ సంతోషం. ఈ మూడు వర్డ్స్లో ఏ ఒక్క వర్డ్తోటైనా మీకు ఏదైనా పాట గుర్తొస్తున్నట్లయితే, పాట మధ్యలో కూడా ఆ వర్డ్ ఉండొచ్చు, అదే కదా పదాక్షరి అంటే. సో మీకు కనుక అలాంటి పాటలు గుర్తొస్తున్నట్లయితే, యూ కెన్ కాల్ అస్ అండ్ షేర్ యువర్ వాయిస్ విత్ అస్. పాడచ్చు లేదా పలకచ్చు కూడా పాటని. సో మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402323003, 0402323481 అండ్ 0402970475. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడదాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 7:45 అయింది. సో మన లాస్ట్ లక్కీ కాలర్స్ తోటైతే మాట్లాడేసేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: రేణుక అండి.
0: రేణుక్ గారు,

0: ఎస్ టాపిక్ విన్నారా?
1: బాగుందండి
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాండి
0: సూపర్ అండి.
1: విన్నానండి.
0: పాడేసేయండి అయితే.
1: నువ్వంటే నాకిష్టం, నవ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం, నాలో ఆలాపన ఎదలో ఆగిన ఎదలో లయ వినవా ప్రియా అంటారు.
0: సూపర్ అండి, చాలా బాగా పాడారు రేణుకర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, సో మనందరికి కూడా చాలా పాటలు గుర్తొస్తూ ఉంటాయి, కానీ ఆ ఒక్క కాల్ చేయడానికి కొంచెం సంకోచిస్తూ ఉంటాం. నో నో నో నో, జస్ట్ కమ్ అవుట్, హ్యాపీలీ స్పీక్ అవుట్ యువర్ హార్ట్ ఇన్ ఆర్ హలో రెయిన్బో ప్రోగ్రామ్ ఇన్ ఓన్లీ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరో కాలర్తో కూడా మాట్లాడేసేద్దాం. హలో, సో సారీ అండి, కాల్ కట్ అయిపోయింది. హలో హలో, నమస్తే అండి, మీ పేరు?
1: మంగా భాస్కర్
0: మంగా భాస్కర్ గారు, బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: ఉన్నామండి,
0: సూపర్
1: మీరు టాపిక్ ఇచ్చారు కదా, ఆనందంగా ఉంటుంది. మరి
0: సూపర్ అండి,
1: ఉంటాం.
0: థ్యాంక్ యూ సో మచ్. సో ద లాస్ట్ లక్కీ కాలర్ కూడా అయ్యారు మీరు ఇవాళ.
1: అదే అదే,
0: పాడేసేయండి అయితే.
1: అందము ఆనందం, ఆనందము జీవితం తరంగం, అందము ఆనందం.
0: థ్యాంక్ యూ సో మచ్ మంగా భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దాట్స్ ఆల్ అబౌట్ అవర్ హలో రెయిన్బో ఫర్ ద డే. ఇప్పుడైతే సూపర్ ట్రాక్స్ వచ్చేస్తున్నాయి మీకోసం. ఈ సూపర్ సాంగ్స్ తర్వాత మళ్ళీ సరిగ్గా 8 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 27 నుండి 29 వరకు సెషల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు

రెండు నావికాదళ యుద్ధ నౌకలు కూడా పాల్గొంటాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఏఐ క్లౌడ్ సేవలను భారత్లో భారీగా విస్తరిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం రానున్న 5 ఏళ్లలో అదనంగా $13 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితాను నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్దమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, తప్పులుంటే అప్డేట్ చేయించుకోవాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆయన కుటుంబ సమేతంగా పాల్గొని ఓటు హక్కు వివరాలను నమోదు చేసుకున్నారు. పేదల జీవనోపాధికి ఆటంకం కలగకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలో 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడం ద్వారా వారి గృహ కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూకాశ్మీర్ లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత 82.61% నమోదైంది. పరీక్షకు 27,857 మంది అభ్యర్థులు హాజరుకాగా 23,013 మంది ఉత్తీర్ణులయ్యారు. TG20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కు వరుసగా 2వ విజయం దక్కింది. రంగారెడ్డి రైజర్స్పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రంగారెడ్డి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు 18 ఓవర్లలోనే 4 వికెట్లను మాత్రమే కోల్పోయి గెలుపొందింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ಮಾಟೈನ
0: ಪಾಟೈನ
2: ಏದೋ ಏದೋ ಉಂದಿ ಗುಂಡೆಲು ತೊಲ್ಲು ಏದಿ ಅರ್ಥಂ ಕಾದು ಪೈಕಿ ಚೇತಲ್ಲು
1: ಏ ಚೋಟೈನ
0: ಶ್ರೋತಲ ಆನಂದಾಲಗನಿ
1: ಮಧುರ ಗಾನಾಲ ಮನೋರಂಜನಿ
0: ಮನ ಜನರಂಜನಿ
2: ಮನಸ್ಸುನೇ ಮೀಟಕೇ ನೇಸ್ತಮಾ
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:06 అయితే అయిపోయింది. ఎస్, 8:06 అనగానే మీకు గుర్తొచ్చేస్తుంది కదా ఇప్పుడు ఏ ప్రోగ్రాం రాబోతుందో, అదే తెలంగాణ. తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం, ఇలా మన తెలంగాణకి సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్ మీద మనం తెలంగాణ ప్రోగ్రాంలో మాట్లాడుకుంటూ ఉంటాం. మన తెలంగాణలో ఎన్నో కళలు, ఎన్నో ప్రతిభలు, ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. మన తెలంగాణ నేల ఎన్నో గొప్ప జానపద కళలకు పుట్టినిల్లు. గ్రామీణ సంస్కృతి, భక్తి, సాంప్రదాయాలు ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించే కళారూపాలు, ఇవన్నీ ఎన్నో ఎన్నో ఉన్నాయి మన తెలంగాణలో. అలాంటి అద్భుతమైన తెలంగాణ జానపద కళారూపాల్లో ఒకటి ఒగ్గు కథలు. ఒగ్గు కథలు అంటే కేవలం కథ చెప్పడం మాత్రమే కాదు, ఇందులో సంగీతం, నృత్యం, అభినయం, సాహిత్యం అన్నీ కలిసి ఉంటాయి. ఇది శతాబ్దాలుగా తెలంగాణ ప్రజల జీవితాలలో భాగమై కొనసాగుతూ గొప్ప కళారూపంగా మారిందే మన ఒగ్గు కథలు. సో ఒగ్గు కథల గురించి ఇవాళ మనం తెలంగాణలో మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ పాటలు వింటూ. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 8:17 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రామ్ లో. ఒగ్గు కథ ప్రధానంగా మల్లన్న స్వామి, బీరప్ప, ఎల్లమ్మ, పోచమ్మ వంటి గ్రామ దేవతల చరిత్రను, పురాణ గాథలను ప్రజలకు వినిపించే కళ. ఈ కళను ప్రదర్శించేవారు ఒగ్గు కళాకారులు అని అంటారు. వీరు గ్రామం నుంచి గ్రామానికి తిరుగుతూ దేవతల కథలను గానం చేస్తూ ప్రజలకు భక్తిని, నీతిని, సాంప్రదాయం యొక్క విలువలను తెలియజేస్తూ ఉంటారు. ఒగ్గు అనే పదం ఒక ప్రత్యేకమైన వాద్య పరికరం నుంచి వచ్చిన పదం. ఆ వాద్యాన్ని వాయిస్తూ కథను వినిపిస్తూ ఉంటారు కాబట్టే దీన్ని ఒగ్గు కథ అని పిలువబడుతుంది. ఒగ్గు కథలో ప్రధాన కళాకారుడు, కథకుడు, ఎంతో ఉత్సాహంగా కథను చెబుతూ ఉంటాడు. అతని వెంట సహాయక కళాకారులు గానం చేస్తూ, సంభాషణలు చెబుతూ కథను మరింత రసవత్తరంగా మారుస్తారు. కథ చెప్పేటప్పుడు వారి స్వరంలో ఉండే భావోద్వేగం, చేతులు చేసే సౌంగ్యలు, హావభావాలు ప్రేక్షకులకు కథను పూర్తిగా మమేకమైపోయేలా చేస్తూ ఉంటాయి. ఒగ్గు కథల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

ఇదిగో బాణంతో సోపతికి దావతివ్వాలని పబ్బతి పట్టినం జనభద్రంగ ఎల్లి రాబిటో.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై తెలంగాణ ప్రోగ్రాం. ఒగ్గు కథల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒగ్గు కథ ప్రదర్శనల్లో డోలు, తాళాలు, రణభేరి వంటి వాద్యాల శబ్దాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈ వాద్యాల లయకు అనుగుణంగా కళాకారులు పాడుతూ ఉన్న పాటలు ఆ కథను ముందుకు తీసుకెళ్లే తీరు వర్ణనాతీతం. గ్రామీణ వాతావరణంలో రాత్రివేళ ఒగ్గు కథ ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆ చూడడం అనేది అద్భుతానికి ఏమాత్రం తక్కువ కాదు. తెలంగాణలోని అనేక జాతరల్లో, ముఖ్యంగా మల్లన్న జాతరల్లో ఒగ్గు కథకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వేలాది మంది భక్తులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా వీక్షిస్తారు. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, భక్తి మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. అంతే కదా, ఒగ్గు కథల గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 8:39 మనం ఉన్నాం తెలంగాణ షోలో. నేటి ఆధునిక కాలంలో సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ఒగ్గు కథల వంటి జానపద కళకు ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఇవి మన మూలాలను గుర్తు చేస్తాయి, మన పూర్వీకుల విశ్వాసాలు, జీవన విధానం, సంస్కృతిని తరువాతి తరాలకు అందిస్తాయి. శ్రోతలారా, మన తెలంగాణ సంస్కృతికి ఒగ్గు కథ ఒక ఆభరణం లాంటిది. ఈ కళలో భక్తి ఉంది, చరిత్ర ఉంది, సంగీతం ఉంది, ప్రజల జీవన సారం ఉంది. అందుకే మన జానపద కళలను ఆదరిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ఇది మనందరి బాధ్యతే కదా. ఇలాంటి గొప్ప తెలంగాణ కళారూపాల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాయి మన తెలంగాణ షోలో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Rainbow 101.9.
1: ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ లో సమయం 9:02 అయింది. అంటే మనం రిమ్ జిమ్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లోకి అడుగు పెట్టేశామన్నమాట. సో రిమ్ జిమ్ హైదరాబాద్ లో మనం సంథింగ్ ఇంట్రెస్టింగ్, సంథింగ్ సూథింగ్, సంథింగ్ విచ్ వీ కెన్ థింక్ అబౌట్ అండ్ హౌ టు స్టార్ట్ ఇన్ అదర్ డే అనే విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. బికాజ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ది డే కాబట్టి ఈరోజు ఏం చేసాం, రేపు ఏం చేయాలనుకుంటున్నాం, ఎప్పుడు హ్యాపీగా ఉండడం అనేది మన బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి సో ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అవకాశం, కొత్త రోజును మళ్ళీ రిఫ్రెషింగ్ మైండ్ తోటే స్టార్ట్ చేయాలి. కొన్ని రోజులు మనం గెలుస్తాం, కొన్ని రోజులు మనం నేర్చుకుంటాం, కానీ ఓడిపోవడం అనేది మనం ప్రయత్నం ఆపినప్పుడు మాత్రమే జరిగే విషయం అనేది మనం ఎవ్రీడే మనకు మనం చెప్పుకోవడం వల్ల yes, it is definitely motivating and it is a very good start for another day and a beautiful end for this day అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? జస్ట్ ఆలోచిస్తూ ఉండండి. ఈ సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, ఈ సూపర్ సాంగ్ అయితే మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది అనుకుంటూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్లో సమయం 9:13 మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో జీవితాన్ని మార్చడానికి ఎంతో పెద్ద పెద్ద అద్భుతాలు లేదా సడన్గా ఒకేసారి జరిగే అద్భుతాలు అవి లైఫ్ని మారుస్తాయో లేదో తెలియదు, కానీ చేసే చిన్న చిన్న పనులు, చిన్న చిన్న ప్రయత్నాలు మన భవిష్యత్తుని డెఫినెట్గా నిర్మిస్తాయి. సో ఎవ్రీడే మీరు చేయాలనుకున్న ఆ 1% ఇంప్రూవ్మెంట్ని చేసుకుంటూ వెళ్ళడం వల్ల డెఫినెట్లీ ఫ్యూచర్ని బెటర్గా చూడొచ్చు కదా. కాబట్టి ఈరోజు జరిగిన తప్పులను పాఠాలుగా మార్చుకొని, విజయాలను ప్రేరణగా తీసుకొని, ఆందోళనలను పక్కన పెట్టి, ఆశలను హృదయం నిండా నింపుకొని రేపటి రోజుని మళ్ళీ వెల్కమ్ చేద్దాం. ఎందుకు అంటే రేపు ఉదయాన్నే మళ్ళీ సూర్యుడు వస్తాడు అండ్ మనల్ని పలకరిస్తాడు. ఒక కొత్త రోజు, కొత్త అవకాశాలు, కొత్త ఆశలు, కొత్త ఆశయాలు అన్నీ మొదలవుతాయి. సో ఆన్ దిస్ నోట్ దిస్ ఇస్ యువర్ ఆర్జే సత్య సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. స్టే హ్యాపీ, స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి ఢిల్లీ కా ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ 100.1 మెగాహెర్ట్జ్ పర్ నిషిగంధా లేకర్ ఆప్కే సాథ్ హూ మే జయతి. సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్.

ఆకాశవాణి ఢిల్లీ ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ 101 మెగాహెర్ట్జ్ పర్ గీత్ సుహానే లేకర్ ఆప్కే సాథ్ హూ మై జయతి. సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్. ఔర్ గీత్ సుహానే మే జో పహలా గీత్ ఆప్ సునేంగే ఆవాజ్ హై ముకేష్ ఔర్ సుమన్ కళ్యాణ్పుర్ కీ. ఫిల్మ్ కా నామ్ హై మేరీ సూరత్ తేరీ ఆంఖే.